ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆలోచన విధానాలు చేరువేల భార్గవ శర్మ గారి భావజాలం వింటారు. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 లక్ష్మీస్తుతి, 6:35 పొలం పనులు కార్యక్రమంలో నైరుతి ఋతుపవనాలపై ఎల్నైనో ప్రభావం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని వివరాలు వింటారు. ఉదయం 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రావణ పౌర్ణిమ రోజు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష వైశిష్ట్యం ఈ అంశం గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం. ఇంకా ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు, సిడిఏసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మారెళ్ల కేశవరావు గారి వయోలిన్ వాద్యం వింటారు. ఉదయం 10:03 శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్న వారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు సంస్కృత భాషా విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. పగలు 11:03 దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ, నిర్వహణ శ్రీమతి వై సరోజ నిర్మల. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఉంటుంది. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సుమలత కాయల గారి ప్రసంగం వింటారు. మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ బాలలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ 3వ భాగం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మరుపాక శంకర్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 పంటలలో జీవన ఎరువుల వాడకం, జీవ నియంత్రణ పద్ధతి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వారు అందించే వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కుందేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:10 వరల్డ్ సాంస్క్రిట్ డే సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇందులో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ శివశంకర్ మిశ్రా, వైస్ ఛాన్సలర్ మహర్షి పాణిని సాంస్క్రిట్ అండ్ వేదిక్ యూనివర్సిటీ ఉజ్జయిని యూపీ. కార్యక్రమ సమర్పకులు డాక్టర్ సునీల్ జోషి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ.

0: And women's hockey, India defeated Germany 3-1 in a classification match to finish fifth in the FIH World Cup in Amstelveen, Netherlands. This was Indian women team's best performance since finishing fourth in the inaugural World Cup in 1974. India's Vellavan Senthil Kumar stormed into the final of the PSA Budapest Squash Open after a thrilling 3-2 victory over compatriot Vijoth Rani in the semi-finals last night. Both Indian players advanced to the semi-finals following impressive performances, as Chotrani defeated Egypt's Mohammad El Sherbani 3-1 and Vellavan secured a dominant 3-0 victory. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram Bhavana Karyakramamlo ippudu vinandi Alochana Vidhanalu Cheruvela Bhargava Sharmagari Laghu Prasangam.
2: ఆలోచన విధానాలు మానవుని యొక్క విలువలు సమాజంలో అతని నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. నడవడిక అనేది మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది. మాట తీరు అనేది మనిషి ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు అనేవి మనిషి ఉన్న స్థితిని బట్టి, అంటే తాను ఉన్న ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మనిషి ఆలోచించే విధానం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని తెలుస్తుంది. మనిషి ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో సుమతి శతకారుడు తెలిపాడు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఇతరులతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా మాట్లాడి తప్పించుకోవటం ఒక నేర్పు అంటాడు శతకారుడు. ఇది అక్షరాల నిజం. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది, ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్భవించినా కూడా ఉద్భవించవచ్చు. ఒక మనిషి ఆలోచన విధానం అతని మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. తనకు ఉన్న వనరులను ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో తలకు మించినటువంటి ఖర్చులు చేస్తూ, తగిన ఆదాయం లేక అప్పులు చేస్తూ, ఆ అప్పులు తీర్చలేక కష్టాలు పడుతూ, చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వారిని గురించి కూడా నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. వాటన్నిటికీ కారణం ఆలోచన విధానాలలో సరి అయినటువంటిది లేకపోవటమే. అంతేకాదు, కొన్ని సందర్భాలలో నిర్ణయం సరి అయినదే అయినా కూడా సరైన సమయంలో తీసుకోకపోవటం అనేది కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాల వల్ల పేర్కొని పోయి ఉంటే తాను కొన్ని కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతారు. దానికి కారణం ఒకటి, ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మ చూస్తే అది అమ్మకానికి చాలా సమయం పట్టవచ్చు. రెండు, ఎక్కువ సమయం వేచి చూస్తే ఆ సరుకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక ప్రాధాన్యత ఉన్నటువంటి సరుకు మీద వెచ్చిస్తే దాని మీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి, అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గురించి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజర్ తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. సమయస్ఫూర్తి అనే దాని గురించి రామాయణంలో మనం ఆంజనేయులు గారు ఒక చక్కటి ఉదాహరణ. సీతాపహరణ సమయం లోపల సుగ్రీవుని రాజ్యంలో వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు. ఆ ఒరవడిలో హనుమంతుల వారిని కూడా నియమించారు. హనుమంతుల వారు లంకకు చేరారు. సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడను శ్రీరామచంద్రుల వారికి చెబితే తనకు నియమించినటువంటి కార్యం అయిపోయినట్లే. కానీ సీత జాడతోటి హనుమంతుల వారు ఊరుకోలేదు. సీతాదేవిని రావణాసురుణ్ణి విడిపించుకోవటం కొరకు శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయవలసి ఉంటుంది. సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపదనైనా సులభంగా దాటవచ్చు అనే విషయం. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక జ్యోతిష్యుల వారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట. ఆయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట. మీరందరూ మీ ముందే మీ వాళ్ళందరూ చనిపోతారు. అది విన్న ఆ రాజుగారి కోపదృక్తుడై అతనిని బహుమానం ఇవ్వటం అటుంచి మరణశిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఆ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్క పండితుల వారు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా ఉన్నారు. ఆ విషయం మన జ్యోతిష్

0: వారికి తెలుసు. ఆయన అత్యంత లౌక్యం చూపెట్టి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి, మహారాజా, మీరు అత్యంత మహర్జాతకులు. మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలిస్తూ ఉంటారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్ది మందికో మీలాంటి జాతకం ఉండదు అని తెలిపారు. దానికి ప్రసన్నుడైనటువంటి మహారాజు, నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు, నీకేమి కావాలో కోరుకో అని అన్నారట. మహారాజా, నా శిష్యుడు తెలిసి తెలియని అజ్ఞానంతో మీ ముందుకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణశిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయవలసిందిగా ప్రార్థించాడు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిష్యుల వారి శిక్షను రద్దు చేశారట. చెప్పే విధానం బట్టి మనం అనుగ్రహ ఆగ్రహాలకు పాత్రులం అవుతాము.
1: ఇంతవరకు ఆలోచన విధానాలో చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి లక్ష్మీస్తుతి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు వ్యవసాయ సోదరుల కోసం.

0: ఈనాటి కార్యక్రమంలో నైరుతి ఋతుపవనాలపై ఎల్నైనో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందిస్తున్న వివరాలు విందాం.
1: ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైరుతి ఋతుపవనాలపై ఎల్నైనో ప్రభావం, పత్తి పంట యాజమాన్యం. మనం ప్రజెంట్ అందరము ఎల్నైనో గురించి మాట్లాడుకుంటున్నాం. ఎల్నైనో మనకు ఆల్రెడీ వచ్చేసింది, వర్షాభావం పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి, వర్షపాతం కూడా మనకు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పత్తి పంటని ఏ విధంగా కాపాడుకోవాలి? అలాగే చాలామంది రైతు సోదరులు మనకి పత్తి పంటను వేశారు, ఇప్పుడు ఉన్న పత్తి పంటని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ముఖ్యంగా మనకి ఈ ఎల్నైనో ప్రభావం అనేది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా కొంచెం బలంగా ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంది. ఆగస్టులో మనకి 36 నుంచి 43% వరకు ఎల్నైనో అనేది బలపడడానికి చాలా వరకు అవకాశం ఉంది. సెప్టెంబర్లో అయితే మనకి 26% వరకు అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మనకి సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ జనవరి 2027 వరకు కూడా ఈ ఎల్నైనో అనేది చాలా బలమైన ఎల్నైనోగా ఏర్పడి వర్షాభావ పరిస్థితులు అస్సలు మనం చూడకుండా ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో మనకి ఈ టైంలో పత్తి పంట మనకి నవంబర్ డిసెంబర్ వరకు కూడా పత్తి పంట మన రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి పత్తి పంటని మనం ఏ విధంగా కాపాడుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ఆల్రెడీ పత్తి వేసుకున్న రైతులు ఏదైతే అడపాదడప వానలు పడుతున్నాయో, ఇప్పుడు అటువంటి వానలు పడ్డప్పుడు ఆ వాన నీటిని సంరక్షించుకోవడానికి వాళ్ళ పొలాల్లో చిన్నపాటి మనకి బ్రాడ్ బెడ్స్ కానీ, అంటే వెడల్పు గల ఎత్తుబోదెలు, అదేవిధంగా మనకి 30 సెంటీమీటర్ల వెడల్పు 30 సెంటీమీటర్ల లోతు గల కాల్వలని ఫర్రోస్ అంటాం, బ్రాడ్ బెడ్స్ కానీ ఫర్రోస్ కానీ వాళ్ళ పొలాల్లో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకి తేమ సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు కానీ, ఎక్కడైతే వాల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఒక చిన్న తేమ సంరక్షణ కాల్వలు కానీ ఇటువంటివి చేసుకున్నట్లయితే మనకి అప్పుడప్పుడు పడ్డ వానని కొంతవరకు మనము రక్షించుకొని ఆ తేమని మనము నెక్స్ట్ వాన పడనప్పుడు పత్తి పంటకి అందించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పోషకాల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి ఈ వర్షాభావ పరిస్థితులలో మనకి ఎర్లీ సీజన్ డ్రౌట్ అని ఉంటుంది, అంటే ప్రారంభ దశ కరువు, మధ్య దశ కరువు అంటే మిడ్ సీజన్ డ్రౌట్ అంటాము, అదేవిధంగా చివరి దశ కరువు అంటే టెర్మినల్ డ్రౌట్ అంటాం. అంటే ఒక్కొక్క దశలో మనకి ఈ కరువు అనేది మనకి ఎల్నైనో ప్రభావం వల్ల వస్తుంది. మనం ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ అంటే విత్తనము విత్తడము ఆ స్టేజ్ దాటిపోయాం. ఇప్పుడు పత్తి పంట మనకి పూత మరియు కాత ఆ దశలో ఉంది. ఆ దశలో మనము ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి? ముఖ్యంగా ఖచ్చితంగా రైతు సోదరులు అంతర కృషి అనేది చేసుకోవాలి. అంతర కృషి చేసుకుని కలుపు నియంత్రణ అనేది ఖచ్చితంగా చేపట్టినట్లయితే మనము భూమిలో తేమను నిల్వ ఉంచిన వాళ్ళం అవుతాం. కలుపు లేకుండా ఉన్నట్లయితే మనకి అడపాదడపబడ్డ వానలకు మన ప్రధాన మొక్క అయిన పత్తి మాత్రమే ఆ నీటిని తీసుకుని మనకి శాఖ పెరుగుదలకి తోడ్పడుతుంది. సో కలుపును మనం ఎప్పటికప్పుడు తీసివేయాలి. అంతర కృషి అనేది రైతు సోదరులు ఖచ్చితంగా ప్రతి 20 రోజులకు ఒకసారి అంతర కృషి చేసి కలుపు లేకుండా చూసుకోవాలి. బెట్ట పరిస్థితులు మనకి 10 రోజులు కంటిన్యూగా ఉన్నప్పుడు మనకి 1% పొటాషియం నైట్రేట్ ద్రావణంను 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మనం పైపాటుగా పిచికారీ చేయాలి. అదేవిధంగా సరిపడ వర్షం పడిన తర్వాతనే మనము అదనపు నత్రజనిని 1 హెక్టార్కి 20 కిలోలు మనము పత్తి పొలానికి అందించాలి. వర్షం పడనప్పుడు భూమిలో తేమ లేనప్పుడు మనం ఎరువులనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చల్లరాదు. అవి చల్లినా కూడా మనకి వృధా అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరిమిత నీటి వనరుల వసతి ఉన్నప్పుడు ఎప్పుడైతే పంటకి ముఖ్యమైన దశలు ఉంటాయి, నీటి అందించే దశలు,

ఆ దశలో మాత్రమే మనము నీటిని పత్తి పంటకు ఇవ్వాలి. కాయదశలో కానీ పూత దశలో కానీ అటువంటి సందర్భాల్లో నీటిని మనము పత్తి పంటకు ఇవ్వాలి. ఇంకా ఒక సాలు విడిచి ఇంకో సాలుకి ఇరిగేషన్ ఇవ్వడం, స్కిప్రో ఇరిగేషన్ అంటాము. పరిమిత నీటి వనరులు ఉన్నప్పుడు ఒక సాలు విడిచి ఇంకో సాలుకి నీటి వసతి ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఏదైతే సాలుకు నీటిని ఇవ్వమో ఆ సాలుకు మాత్రమే నీటిని ఇవ్వాలి. ఈ విధంగా నీటిని అందించినట్లయితే మనము అన్ని పత్తి పంటలో మనం అన్ని మొక్కలకి నీటిని సమానంగా చేర్చిన వాళ్ళం అవుతాం.

0: ఇప్పుడు బోల్ ఫార్మేషన్ స్టేజ్ కానీ, కాయ అభివృద్ధి దశలో కానీ, పూత దశలో కానీ ఉంటుంది, స్క్వేర్ ఫార్మేషన్ స్టేజ్లో కానీ ఉంటుంది. సో ఇటువంటి దశలో కూడా మనము రైతు సోదరులు ఒకవేళ బెట్ట పరిస్థితి కంటిన్యూగా ఏర్పడితే మనకి 2% యూరియా ద్రావణం అంటాము, అదేవిధంగా 1% పొటాషియం ద్రావణం 10 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాలి. నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నప్పుడు కాయ అభివృద్ధి దశలో ఖచ్చితంగా మనము ఒక నీటి తడిని అనేది ఇవ్వాలి. బెట్ట పరిస్థితుల్లో మనకి చీడపీడల యాజమాన్యం కూడా ఖచ్చితంగా చేపట్టాలి. మనకి బెట్ట పరిస్థితులు కంటిన్యూగా ఉంటే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా వరకు పెరుగుతుంది. అందులో ముఖ్యంగా పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, తెల్లదోమ కానీ ఎక్కువ మోతాదులో వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం నివారణ చర్యలను చేపట్టాలి. అందులో ముఖ్యంగా పొడి వాతావరణంలో తామర పురుగులు, పేనుబంకలు మొక్కలను ఎక్కువగా దెబ్బతీస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వేప నూనెని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వేప నూనె 1500 ppm 1 లీటర్ 1 ఎకరానికి సరిపడేలా మనం పిచికారి చేసినట్లయితే మనము ఈ దోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు కొంతవరకు. అదేవిధంగా మనకి ఫిప్రోనిల్ అంటాం, 2 ml 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్లోనికామైడ్, ఉలాల అంటాం మనము, అది మనము 1 ఎకరానికి 0.3 grams 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నియంత్రణ కోసం ఎకరానికి మనము 10 నుంచి 15 పసుపు లేదా నీలిరంగు జిగురు అట్టలను కూడా మనము 1 ఎకరానికి పెట్టుకున్నట్లయితే మనకి వాటి యొక్క ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనం సోలార్ లైట్ ట్రాప్స్ అంటాం, సౌరకాంతి ఉచ్చులు 1 ఎకరానికి 1 నుండి 2 ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి వాటిని అన్నింటినీ మనం ఒక దగ్గర ట్రాప్ చేయొచ్చు. ఒకటే చోట ఒకసారి వర్షం ఎక్కువగా పడింది, అధిక తేమ ఉంది, అటువంటి సందర్భాల్లో వేరుకుళ్ళు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం నివారణకి మనం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 గ్రామ్ కార్బెండజిమ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మనం ఖచ్చితంగా మొక్క వేరు తడిసేలా అక్కడ మనము వేయడం జరుగుతుంది ఈ మందుని. ఈ మందును వేసినప్పుడు మనకు వేరుకుళ్ళు తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపించడం అనేది జరగదు. పంట శాకీయ పెరుగుదల నుండి పుష్పించడము, కాయ ఏర్పడే దశ వరకు ఉన్నప్పుడు కూడా మనము ఇటువంటి పోషకాల లోపాలు కానీ, లేకపోతే రసం పీల్చే పురుగులు కానీ, లేకపోతే వేరుకులు తెగులు కానీ ఇటువంటి ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి మనము ఇటువంటి యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే పత్తి పంటలో నష్టాలని కొని తెచ్చుకోకుండా కొంతవరకు మనం పత్తి పంటను కాపాడుకొని కొంతవరకైతే లాభాలని తీసుకురావచ్చు. సో ఈ విధంగా రైతు సోదరులు ఈ ఎల్నినో ప్రభావం నుండి ముందస్తుగా కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎల్నినో ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మనకి ఎండ తీవ్రతలు కూడా చాలా వరకు పెరిగే ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇటువంటి సందర్భాల్లో ఈ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే పత్తి పంటలో మంచి దిగుబడులు ఆశించి మనము అనుకున్న దానికన్నా కాకుండా కొంతవరకు నష్టాన్ని అయితే తగ్గించుకోవచ్చు. సో రైతు సోదరులు ఖచ్చితంగా ఈ విధానాలను పాటించి ముందుకు వేయాలని కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు నైరుతి ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, మా సాయంత్రం ప్రసారంలో 6:50 పంటలలో జీవన ఎరువుల వాడకం, జీవ నియంత్రణ పద్ధతి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వారు అందించే వ్యవసాయ సూచనలు వింటారు. 7:15 ఇల్లు వాకిల్లు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కుందేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది ఖాట్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్లు గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయి, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్ష వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవ్ చేయడం జరిగింది.
0: వచ్చే 5 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ ఖాట్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్త

0: విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్తు తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టాం. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్భాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీజీ రామకృష్ణ.
1: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయిన వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణయాగం నిర్వహించింది. సర్ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ముసాయిదా జాబితా విడుదల చేశారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులు ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. సర్ ప్రక్రియ అనంతరం నల్గొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,619గా తేలింది. ఈ జాబితాపై వచ్చే నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15వ తేదీలోగా అభ్యంతరాల పరిశీలన పరిష్కారం చేసి అక్టోబర్ 18వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జున సాగర్లో ఇటీవల వరుణయాగం నిర్వహించింది. నాగార్జున సాగర్ విజయ విహార్లోని కృష్ణానది తీరంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు పూర్తి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చేత 11 హోమగుండాలతో గోపూజ విశ్వక్సేన పూజలతో ఋత్వికులు యాగశాల ప్రవేశాన్ని చేయించారు. 3 గంటలకు జరిగిన పూర్ణాహంతి కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్దిగా కురిపి కృష్ణ గోదావరి నదులు జలకల సంతరించుకోవాలని మహావరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జిల్లా కేంద్రంలో 24 కోట్ల విలువైన రహదారులకు నగర మేయర్ బుద్ర చైతన్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ SLBC సొరంగ మార్గం ద్వారా 2 పంటలకు సాగునీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. అలాగే నల్గొండ పట్టణాన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా మారుస్తానని అందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలలో వాడవాడల జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేళ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 564 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు. అలాగే నల్గొండ సమీపంలోని గంధం వారి గూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును మంత్రి ప్రారంభించి దాని పక్కనే సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వినతి పత్రాలు స్వీకరించారు. మండల స్థాయి ప్రజావాణిని ట్యాబ్ లింక్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ RDO తహసీల్దారులతో మాట్లాడి మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఆ మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ B చంద్రశేఖర్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్లో నీటి నిల్వలు కొంత ఆశాజనకంగా మారాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే నిండు కుండలుగా మారడంతో ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో సాగర్ కు ప్రస్తుతం 56,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531 అడుగులకు చేరింది.
0: ఇంతవరకు జి రామకృష్ణ గారు అందించిన నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులు ఉన్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తుంది. కంట్రోల్ రూమ్ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపైన చర్చిస్తారు. 29 తేదీలో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్

0: పిటిల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2022 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనతా తబ్ తక్ అధూరీ రహేగి జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్ రాష్ట్రీయ న హో అపనా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ ఔర్ మన్ మే స్వరాజ్ కి యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్ధంగా ఉండడం పైన అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మంచులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్ వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974 జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇష్టం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలకు స్వాగతం. ముందుగా మా శ్రోతలకు శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ పౌర్ణిమ, అంతేకాకుండా విశ్వ సంస్కృత భాషా దినోత్సవం జరుపుకుంటున్న ఈరోజు. అయితే దీని సందర్భంగా సంస్కృత భాషా వైశిష్ట్యం ఈ అంశం గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం వారి మాటల్లో విందాం.
1: మనందరికీ తెలిసిందే, సంస్కృత భాష భారతదేశాన్ని ఐక్యం చేస్తున్న భాషలలో చాలా ముఖ్యమైనది. భారతదేశంలో ఉన్న ప్రతి భాషకి సంస్కృతంతో ఏదో ఒక విధమైన సంబంధం ఉన్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సంబంధం కొన్ని భాషలకి కొన్ని విధాలుగా ఉంటే మరికొన్ని భాషలకి మరికొన్ని విధాలుగా ఉంది. ఉత్తర భారత భాషలు సంస్కృతం నుంచే వచ్చిన భాషలు, దక్షిణ భారత భాషలు సంస్కృతాన్ని బాగా కలుపుకున్న భాషలు. ఆశ్చర్యకరంగా ఈశాన్య రాష్ట్రాల భాషలు సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినవిగా భావించబడే ఆ భాషలు కూడా బాగా సంస్కృతం చేత ప్రభావితమైనటువంటి భాషలు కావడంతో భారతదేశాన్ని భాషాపరంగా సమైక్యం చేస్తున్నటువంటి భాష సంస్కృతమే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏమిటంటే, దక్షిణ భారతదేశ భాషలలో తెలుగులో సంస్కృతం మిగిలిన భాషలలో కంటే చాలా సన్నిహితంగా కలిసిపోయి ఉంది. తమిళంలో సంస్కృతం అసలు ఉండదు అని అందరూ అనుకుంటారు, కానీ నిజం కాదు. ఏ భారతీయ భాషలోనైనా ఉన్న సంస్కృతం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్కువ మారకుండా చివరి భాగాలు, ప్రత్యయ భాగాలు మాత్రమే మారిన సంస్కృత పదాలు, వాటిని తత్సమ పదాలు అంటారు. పదం లోపలి భాగం కూడా మారిపోయిన సంస్కృత పదాలని తద్భవ పదాలు అంటారు. ఈ పదం లోపలి భాగం మారిపోయిన వికృతి, ప్రకృతి వికృతి, వీటిలో వికృతి అంటామే, ఆ పదాలు తద్భవ పదాలు ఎక్కువగా తమిళంలో ఉంటాయి. దాంతో ఏమనుకుంటారు, అసలు సంస్కృతం లేదనుకుంటారు. తత్సమ పదాలు ఉంటే, అంటే పదం చివరి భాగం మాత్రమే మారిపోయిన పదాలు మాత్రమే ఉంటే, అబ్బో చాలా సంస్కృతం ఉంది ఇందులో అనుకుంటారు. కానీ పదం పూర్తిగా మారిపోయిన తద్భవాలు, వికృతులు ఎక్కువగా ఉంటే అసలు సంస్కృతం లేదేమో అనుకుంటారు. నిజానికి అది నిజం కాదు. తమిళంలో కూడా తద్భవాల రూపంలో పుష్కలంగా సంస్కృతం ఉంది. తెలుగులో సంస్కృతం బాగా ఉంది అని అనిపించటానికి కారణం ఏమిటి, ఇక్కడ తత్సమాలు బాగా ఉన్నాయి. అంటే పదం చివరి భాగం ఒక్కటే, రామః అనే పదం రాముడు అని మారిపోతుంది. లక్ష్మీ అని దీర్ఘంతో ముగిసే పదం ఇక్కడ లక్ష్మి అని మారిపోతుంది. రాధా అని దీర్ఘంతో ముగిసే పదం రాధ అని మారిపోతుంది. అలా చివరి భాగం మాత్రమే మారిపోయి పదం అంతా అలాగే ఉన్న సంస్కృత పదాలు, అంటే తత్సమాలు తెలుగులో ఎక్కువ. అందుకని చూడడానికి తెలుగులో సంస్కృతం ఎక్కువ అనే అభిప్రాయం కలుగుతుంది. తెలుగులో ఎవరైనా అధికార భాషగా తెలుగు వాడాలి, లేదు కోర్టులలో న్యాయ వ్యవహారాలు తెలుగులో చేయాలి, లేదు ఏదైనా నాట్య కార్యక్రమానికి వెళ్ళాం, రవీంద్ర భారతిలో నాట్య కార్యక్రమం జరుగుతోంది, అక్కడ నాట్యాన్ని గురించి ప్రకటనలు చేయాలి, లేదా ఏదో సంగీత కార్యక్రమం జరుగుతోంది, ఆ సంగీత కార్యక్రమంలో ప్రకటనలు చేయాలి,

ఇలా ఏ వైపుకు వెళ్ళినా తెలుగు మీడియం అంటుంటారే, ఆ తెలుగు మాధ్యమంలో పారిభాషిక పదాలతోటి అంటే టెక్నికల్ టర్మ్స్ తోటి ఏ వ్యవహారం జరగాలన్నా తెలుగులో ఉండే పారిభాషిక పదాలు ఎక్కువ శాతం సంస్కృత పదాలే ఉంటాయి. దీన్ని దేంతో పోల్చొచ్చంటే ఇంగ్లీషులో ఉండే గ్రీకు లాటిన్ పదాలతోటి పోల్చవచ్చు. ఇంగ్లీషులో గ్రీకు లాటిన్ పదాలు ఉంటాయన్నది ఇంగ్లీష్ని గురించి బాగా లోతుగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని డిక్షనరీలో వెళ్ళి దాని మూలం వెతికితే అప్పుడు ఇది గ్రీక్ నుంచి వచ్చింది, ఇది లాటిన్ నుంచి వచ్చింది అని చూసుకునే వాళ్ళకి తప్ప తెలియకపోవచ్చు. కానీ మీరు ఏ ఎంబీబీఎస్ఓ చదువుతున్నారనుకోండి, ఏ ఇంజనీరింగో చదువుతున్నారు, లా చదువుతున్నారు, అప్పుడు మీకు క్లాస్లో చెబితే ఇది తెలుస్తూ ఉంటుంది. అసలు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు టెక్నికల్ టర్మ్స్, సైంటిఫిక్ నేమ్స్ అన్నీ దాదాపు లాటిన్ నేమ్సే నేర్పుతున్నారు. ఒక కోర్టులో వ్యవహారం జరుగుతూ ఉంటే దాంట్లో ఇంగ్లీష్లో కోర్టు వ్యవహారంలో లాటిన్ ఫ్రేజెస్ విపరీతంగా వాడుతున్నారు. టెక్నికల్ టర్మ్స్లో వేటి దగ్గరికి వెళ్ళి మనం దాని పుట్టుక దగ్గరికి వెళ్ళినా ఇదిగో ఇది ఈ గ్రీక్ పదం, ఇది ఈ గ్రీక్ ప్రత్యయం, ఇది లాటిన్ పదం, ఇది లాటిన్ ప్రత్యయం అని నేర్పిస్తుంటారు. అలా భారతదేశానికి గ్రీక్ లాటిన్ భాషల లాంటి భాష ఏది? సంస్కృతం. కనుక వాళ్ళు గ్రీక్ లాటిన్ పదాలతో అలా పారిభాషిక పదాలు ఎక్కువగా ఎలా తయారు చేసుకున్నారో అలాగే తెలుగు వాళ్ళు తమ పారిభాషిక పదాలని ఎక్కువగా సంస్కృతంతో తయారు చేసుకున్నారు. దీనివల్ల ఒక సౌకర్యం ఏంటంటే హిందీ పారిభాషిక పదాలు చూశారనుకోండి, అవి మనకి దగ్గరగా అనిపిస్తాయి. ఆ హిందీ పారిభాషిక పదాలకి తెలుగు పారిభాషిక పదాలు దగ్గరగా ఉండటం, కన్నడ పారిభాషిక పదాలకి దగ్గరగా ఉండడం, ఉత్తర భారతదేశ భాషల్లో ఉండే పారిభాషిక పదాలన్నింటికీ దగ్గరగా ఉండడం, ఇవన్నీ మనకి సౌకర్యంగా ఏర్పడతాయి. తర్వాత సంస్కృత భాషకి గ్రీక్ లాటిన్ భాషలకు ఉన్నట్లుగానే ఉన్న ఆ ప్రకృతి ప్రత్యయ విభాగం వీటన్నింటి వల్ల పారిభాషిక పదాల తయారీ కూడా చాలా సులభం అవుతుంది, చాలా చక్కగా పదాలు తయారు చేసేయచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. మరి ఈ గ్రీక్ లాటిన్ భాషలతో సంస్కృతాన్ని పోలుస్తున్నాం కదా, ఇంగ్లీషు వాళ్ళు మనం సంస్కృతాన్ని గౌరవిస్తున్నట్టే వాళ్ళ గ్రీక్ లాటిన్ భాషల్ని గౌరవిస్తారా? అవును, గౌరవిస్తారు. వాళ్ళు వాటికి పెట్టుకున్న పేరేంటి? క్లాసికల్ లాంగ్వేజెస్ అనే పేరు పెట్టుకున్నారు. వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో క్లాసికల్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాటిలో క్లాసికల్ లాంగ్వేజెస్గా వాళ్ళు గ్రీక్ లాటిన్ భాషల్ని బోధిస్తూ ఉంటారు, వాటిని చాలా గౌరవిస్తూ ఉంటారు. మరి అలా భారతదేశం అంతటా కూడా ఒక క్లాసికల్ భాషగానైనా సంస్కృతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే తెలుగు కూడా క్లాసికల్ భాషే, తెలుగు కూడా ప్రాచీన భాషే. మరి తెలుగుకి కూడా సంస్కృతానికి ఉన్నట్లే అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో ఇప్పుడు మన రాజ్యాంగపు షెడ్యూల్లో చేరినటువంటి 22 భాషల్లో చాలా భాషలు ప్రాచీన భాషలుగా కూడా ఉన్నాయి. సంస్కృతంతో ఎప్పటి నుంచో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. దాంతో ఈ ప్రాచీన భాషల గౌరవం, క్లాసికల్ భాషలుగా గౌరవం దక్కిన తెలుగు లాంటి భాషల వాళ్ళు తమ క్లాసికల్ భాషగా, ప్రాచీన భాషగా తెలుగుని అధ్యయనం చేయటం కోసం కూడా సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాచీన కవులు సంస్కృతాన్ని బాగా ఉపయోగించారు వాళ్ళ కావ్యాలలో. వాళ్ళ కావ్య భాష సౌందర్యానికి సంస్కృతం చాలా దోహదం చేసింది. అంతెందుకు అసలు ఆధునిక కవుల్లో కూడా శ్రీశ్రీ లాంటి వాళ్ళ కవిత్వంలో కనపడే ఆ భాషా సౌందర్యానికి, శబ్ద సౌందర్యానికి, ఆ శబ్ద సౌందర్యంలో అక్కడ ఉన్నటువంటి విషయానికి తగినటువంటి ఆ వేగానికి, ఆ ఉద్ధృతికి సంస్కృతం చాలా దోహదం చేసింది. ఇప్పటికీ కూడా ఇప్పటి ఆధునిక కవులు కూడా తెలుగులో సంస్కృతాన్ని బాగా ఉపయోగించి వాళ్ళ కవిత్వ భాషకి శబ్ద సౌందర్యాన్ని, అభివ్యక్తి సౌందర్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రాచీన భాషలుగా, క్లాసికల్ భాషలుగా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ గ్రీక్ లాటిన్ భాషల్ని గౌరవించినట్లే మనం కనీసం సంస్కృత భాషని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక విశేషం, మరి వాటిని పోల్చినప్పుడు సంస్కృత భాషకి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే గ్రీక్ లాటిన్ భాషలలో ప్రాచీన గ్రీకు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఆ ప్రాచీన గ్రీకుకు సమకాలికమైన సంస్కృతాన్ని మాట్లాడేవాళ్ళు భారతదేశంలో చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం ఉన్నారు. జనం అంటే

వాళ్ళు ఏదో ఇంట్లో రోజు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈ మధ్య సంస్కృత భారతి అనే సంస్థ వాళ్ళు ఇంట్లో కూడా సంస్కృతాన్ని మాట్లాడుకునే కొన్ని గ్రామాలని సృష్టిస్తున్నారు. కానీ సంస్కృతంలో ఇక్కడ శాస్త్రాధ్యయనం ఇప్పటికీ జరుగుతోంది కదా, వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు సంస్కృతం మాట్లాడుకుంటారు. ఎవరైతే వేదాల అధ్యయనం శాస్త్రాల అధ్యయనం చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటికీ సంస్కృతంలో మాట్లాడుకుంటారు. సంస్కృత విశ్వవిద్యాలయాల ఆచార్యులందరూ సంస్కృతంలో మాట్లాడుకుంటారు, సంస్కృతంలో పాఠాలు చెప్తారు. అలా సంస్కృతం ఇప్పటికీ బాగా మాట్లాడే భాషగా కూడా లక్షల కోట్ల సంఖ్యలో సంస్కృతాన్ని మాట్లాడే వాళ్ళు ఉండేలాగా జీవించి ఉంది. ప్రాచీన గ్రీకుకి ఇప్పుడు అలాంటి ఒక జీవితం లేదు. ఆ ప్రాచీన గ్రీకు మారిపోయి ఇప్పుడు ఆధునిక గ్రీకుగా మాత్రమే ఉంది. లాటిన్కి కూడా ఇప్పుడు అట్లాంటి వ్యవహారం లేదు. లాటిన్ మారిపోయి ఫ్రెంచ్ అయిపోయింది, లాటిన్ మారిపోయి స్పానిష్ అయిపోయింది, లాటిన్ మారిపోయి ఇటాలియన్ అయిపోయింది, ఇలా అయిపోయింది. కానీ ఆ ప్రాచీన లాటిన్కి ఇప్పుడు వ్యవహారం లేదు. అదే సంస్కృతానికి, అంటే ఆ లాటిన్కి సమకాలికంగా ఉన్నటువంటి ఆ ప్రాచీన సంస్కృతానికి ఇప్పటికీ కూడా వ్యవహారం ఉంది. కాబట్టి ఇంగ్లీషు వాళ్ళు ఇతర యూరోపియన్లు గౌరవించే వాళ్ళ ప్రాచీన భాషగా, వాళ్ళ క్లాసికల్ భాషగా గౌరవించేటువంటి గ్రీక్ లాటిన్ లాంటి భాషల కంటే కూడా సంస్కృతం ఎందుకు గొప్పదంటే ఇప్పటికీ కూడా అది జీవంతంగా ఉన్నటువంటి భాషగా ఉండటం అన్నది సంస్కృతానికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఆ భాషల ద్వారా ఏ కావ్యాలు అయితే రచించబడ్డాయో, గ్రీక్ లాటిన్ భాషలలో ఉన్నటువంటి కావ్యాలు, వాటితో పోల్చబడే మన సంస్కృత కావ్యాలు, రామాయణ మహాభారతాలు మొదలైన వాటికి ఇప్పటికీ వాటిని తమ ఇంటింటి కావ్యాలుగా గౌరవించేవాళ్ళు, ఆ కావ్యాలలోని పాత్రలను పూజించేవాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. కానీ అట్లా ఆ గ్రీకు లాటిన్ కావ్యాలలో పాత్రలకి ఆ గౌరవం ఆ దేశాల్లో మిగలలేదు. ఇక్కడ మన సంస్కృత కావ్యాల్లోని పాత్రలకి వాళ్ళు ఇప్పటికీ పూజించబడేటువంటి పాత్రలుగా ఉండటం అనేటువంటి గౌరవం సంస్కృత కావ్యాలతోటి మనకి దగ్గరి సంబంధం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రతిరోజు అలాంటి పూజించే ప్రదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సంస్కృతం వింటారు, సంస్కృత శ్లోకాలు వింటారు, ప్రతిరోజు కూడా సంస్కృతంలో ఉండే స్తోత్రాలు వింటుంటారు. ఆ సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలకు స్తోత్రాలకు సంగీతం చేసి వినేటువంటి స్తోత్రాల సంగీతపరమైనటువంటి రికార్డింగ్స్ వింటుంటారు. దాంతో ప్రతిరోజు కూడా సంస్కృతం మాట్లాడేవాళ్ళు కాని వాళ్ళు కూడా, సంస్కృతంలో ఏదో పాఠాలు చెప్పేవాళ్ళు, సంస్కృతం విశ్వవిద్యాలయాల వాళ్ళు, అలా కాకుండా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు సంస్కృతంతో రోజూ దగ్గరి పరిచయం, సంస్కృతాన్ని వినడం, సంస్కృతాన్ని చదవటం, సంస్కృతాన్ని ఆయా స్తోత్రాల రూపంలో సంగీతం రూపంలో వినటం, ఇలాంటి రకరకాలుగా సంస్కృతంతో సాన్నిహిత్యాన్ని కొనసాగించే అవకాశం మన దేశంలో మనకు ఉంది. దానివల్ల సంస్కృతం అనేది మిగతా గ్రీక్ లాటిన్ లాంటి తన లాంటి ప్రాచీన భాషలు ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా ఇది బలంగా ఉంది. ఇక్కడి సంస్కృతిలో ఉన్నటువంటి మనం ఏదైనా శాస్త్రీయ అంటామో, శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, ఇలాంటి వాటిల్లో ఉండేటువంటి శాస్త్రమంతా సంస్కృత గ్రంథాలు, నాట్యశాస్త్రం, సంగీత శాస్త్రం లాంటి గ్రంథాలలోంచి రావడం వల్ల వాటిని నేర్చుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే, నేను కూచిపూడి నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను భరతనాట్యం నేర్చుకోవాలనుకుంటున్నాను, అలా నేర్చుకునే విద్యార్థులకి బాగా సంస్కృతం అవసరమవుతూ ఉంటుంది. సంగీత శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి సంగీతం, సంస్కృతం బాగా అవసరం అవుతూ ఉంటుంది. మన దేశంలో ఉన్న వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదం, దాని గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. అలా మనకి ఇప్పుడు నేర్చుకునే చోట్ల, ఏదైనా మ్యూజిక్ కోర్సులో వెళ్ళే వాళ్ళకి, నాట్యంలోకి వెళ్ళే వాళ్ళకి, ఆయుర్వేదంలోకి వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా ప్రపంచాన్నే బాగా ఉవ్విళ్ళూరుస్తున్నటువంటి, ప్రపంచాన్ని బాగా నడిపిస్తున్నటువంటి యోగా అని మనం దేన్నైతే అంటున్నామో, దాని గ్రంథాలు, దాని పారిభాషిక పదాలు అన్నీ కూడా సంస్కృతంలో ఉండడం వల్ల, వీటన్నింటి వల్ల ఏమైపోయిందంటే సంస్కృతాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉండే కోర్సులు, ఈ నాట్యం కోర్సులు, సంగీతం కోర్సులు, తర్వాత యోగా కోర్సులు, యోగా చూడండి ఎంత జనప్రియంగా ఉంటుంది, ఎన్ని చోట్ల యోగా కోర్సులు నడుస్తాయి కదా, వాళ్ళు ఆయుర్వేదం వాళ్ళు వీళ్ళందరికీ కూడా సంస్కృతంతో ప్రతిరోజు కూడా అవసరం ఉండేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఆ విధంగా సంస్కృతం అనేది మనకి ప్రతిరోజు దాంతో సాన్నిహిత్యం ఉండే

0: అనేటువంటి పరిస్థితి భారతదేశం అంతటా ఉంది. దానికంటే కూడా మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్ళకి బాగా ఎక్కువ సంస్కృతంతో ఉండేటువంటి సంబంధం. దాంతో ఏమవుతుందంటే తెలుగు వాళ్ళు కవిత్వం రాయాలనుకున్నారు, మంచి సంస్కృత పదాలు నేర్చుకుంటే నేను శబ్ద సౌందర్యం ఉండే మంచి మంచి పదాలతోటి కవిత్వం రాయగలను, నేను మంచి సినిమా పాట రాయాలి, మంచి మెలోడీ సాంగ్ రాయాలి, అందులో మంచి సంస్కృత పదాలు వాడితే మంచి మెలోడీ సాంగ్ రాయగలుగుతాను, లేదు నాకు ఒక మెలోడీ సాంగ్ సినిమాలో విన్నాను, అదే ఇదేదో పదం అయితే చాలా అందంగా ఉంది కానీ అసలు ఈ పదంలో ఉన్న అర్థం ఏమిటని తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకునేసరికి ఆ సినిమా పాటలో ఉండేటువంటి అందమైన సంస్కృత పదాల అర్థాలు తెలుసుకోవడంతో ఆ పాట ఇంకా బాగా అర్థమవుతోంది. సినిమాలలో ఉండే పౌరాణికమైన సినిమాలు, జానపదమైనటువంటి సినిమాలు, వాటిల్లో ఉండేటువంటి డైలాగులు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఫలానా యాక్టర్, మహేశవ డైలాగులు చాలా బాగా చెప్పాడు అని మనం అనుకునేవి వాటిలో చూస్తే పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు గడగడగడగడ చెప్పేస్తూ ఉంటాడు ఆ పాత్ర. అటువంటిప్పుడు ఏమిటి ఆ మాట వినడానికి బాగుంది కానీ శబ్దం చాలా బాగుంది కానీ ఇందులో ఉండే అర్థం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనం దాంట్లో ఉండే సంస్కృతం నేర్చుకోవటానికి ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళకి, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంస్కృతంతో ప్రతిరోజు కూడా ఒక దైనందినమైనటువంటి సజీవమైనటువంటి సంబంధం ఉంది. కనుక మనం ఈ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషతో మనకున్న ఆత్మీయతని, ప్రేమని మనం ఒక్కసారిగా పండగ చేసుకుందాం, సంబరం చేసుకుందాం అనే ఉద్దేశంతో మనం సంస్కృతాన్ని గురించిన ఈ విశేషాలు ముచ్చటించుకుందాం. నమస్కారం.
1: ఇంతవరకు శ్రావణ పౌర్ణిమ రోజు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా వైశిష్ట్యం ఈ అంశం గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సిడిఎసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్,

0: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం అండి, రేడియో శ్రోతలకు కూడా నమస్కారం.
0: ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లు, ప్రతినిత్యం సైబర్ క్రైమ్స్ గురించి వింటున్నాము, చాలామంది ఈ సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త పోకడలను అనుసరించి వివిధ రంగాల్లో వివిధ వర్గాల ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ నిరోధించాలంటే ఒక బాధ్యత గల పౌరుడిగా మన పాత్ర ఏంటి?
1: డిజిటల్ యుగం అన్నది, ఇప్పుడు మనం అందరం డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అంటే ఇంతకుముందు రైల్వే రిజర్వేషన్కి వెళ్లాల్సి వచ్చేది, ఆ సమయాన్ని మనం ఆన్లైన్లోని మనం సింపుల్గా ఒకటి 5-6 నిమిషాల్లోనే ఇప్పుడు రైల్వే టికెట్ బుక్ చేసుకో.
0: ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు లైన్లో నిలబడి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కూడా మొత్తంగా ఆన్లైన్లోనే చేసుకొని సులభతరమైంది.
1: సో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఈ డిజిటల్ యుగంలో మనకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అటువంటి బెనిఫిట్స్తో పాటు ఇలాంటి టెక్నాలజీలో ఉన్న చిన్న చిన్న లోపాలని ఈ సైబర్ క్రిమినల్స్ అన్వయించుకొని మన మీద, ప్రతి ఒక్కరి మీద, అంటే ఈ ఈ కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ అన్నది ఏదో ఒక విషయం కోసం వాడుతూ ఉంటారు.
0: జీవితంలో శరీరంలో భాగంలా చూస్తున్నారు మొబైల్.
1: ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఏ విధంగా దేనికోసం ఈ మొబైల్ వాడుతున్నారు, మిమ్మల్ని ఎనలైజ్ చేసి ఎలాంటి అటాక్ చేస్తే నేను బెనిఫిట్ అవుతాను యాజ్ ఎ క్రిమినల్గా, అది వాళ్ళు ఆ పాయింట్ని తీసుకుని ఇది చేస్తున్నారు. ఒక మీరు ఈ విధంగానే వచ్చినప్పుడు రైల్వే టికెట్ చేసినప్పుడే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తారు, ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసినప్పుడే ఆధార్ నెంబర్ ఇస్తారు. అఫ్కోర్స్ అక్కడ ఉన్న మీరు వాడుతున్న వెబ్ ప్రౌజర్ నుంచి రైల్వే టికెట్ కౌంటర్ యొక్క రిజర్వేషన్ సర్వర్కి కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఉంటుంది, కానీ మీ సిస్టంలో ఆ సెక్యూరిటీ ఉందా? ఉండదు. మీరు కనెక్ట్ అయినప్పుడే జనరల్గా సెక్యూర్ ప్రోటోకాల్ నడుస్తుంది, సో దట్ మీ డేటాని ఎన్క్రిప్ట్ చేసి అవతలకు పంపిస్తుంది. కానీ అదే డేటా మీ సిస్టంలో ఎన్క్రిప్ట్ అయి ఉందా? ఉండదు. సో నేను మీ సిస్టంలో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసిన కానీ, మీ మొబైల్లో కానీ, మీ సిస్టంలో కానీ ఇంకొక యాప్ని ఇన్స్టాల్ చేసి మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్, మీరు తీసుకున్న డీటెయిల్స్ను నేను మీ దొంగిలించవచ్చు, లేదంటే అది తీసుకొని వేరే అటాక్స్ కోసం వాడుకోవచ్చు.
0: మూర్తి గారు, మీరు అన్నట్టు పాపులర్ సైట్స్, అంటే నిత్య జీవితంలో మనం వాడుకునే పాపులర్ సైట్స్ని, అక్కడ సైట్కి సంబంధించిన సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాన్ని యాక్సెస్ చేస్తున్న మొబైల్ కానీ సిస్టమ్ కానీ సెక్యూర్డ్గా లేనట్టయితే ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ తస్కరించడానికి అవకాశం
1: ఉంది.
0: కాబట్టి ప్రతి పౌరుడు తను వాడే మొబైల్ కానీ తను వాడే కంప్యూటర్ సిస్టమ్ కానీ తన తరఫు నుంచి ముందు సెక్యూర్గా చేసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడానికి ముందడుగు వేసినట్టు అవుతుంది.
1: ముందడుగు వేస్తుంది. దీనికి మనం ఏం చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరూ మనం వాడుతున్న టెక్నాలజీని అది ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మొబైల్ కొనుక్కోవడం ఈజీ, యాప్స్ అందులో మనకు కావాల్సిన యాప్స్ వేసేసుకొని యాప్స్ అన్నీ వాడుకోవడం ఈజీ, కానీ ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయి, ఆ మొబైల్ ఎట్లా పనిచేస్తుంది, ఈ కనీస అవగాహన అన్నది మనం నేర్చుకుంటే మనం మన డేటాని, మన మొబైల్ని, మన యాప్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం స్టే సేఫ్ ఆన్లైన్ .in అనే వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి పోయి ఈ జాగ్రత్తలు ఎట్లా ఈ సేవ్ చేసుకోవడం ఎలాగా, ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఎలా ఎన్క్రిప్షన్ చేసుకోవాలి డేటా మీరు మీ మొబైల్లో స్టోర్ చేసుకున్నప్పుడు, ఇట్లాంటివన్నీ నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది.
0: స్టే సేఫ్ ఆన్లైన్ .in సందర్శించినట్లయితే ఖచ్చితంగా ఈ మనం నిత్యం వాడుకునే యాప్ల విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుని సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడము తెలుసుకోవచ్చు. ప్రస్తుతము మనము నూతన పోకడల్లో చూస్తున్నాము ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఈ డీప్ వాయిస్ టెక్నాలజీని యూజ్ చేసి మన వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా భ్రమింపజేసి ఈ డబ్బులు తస్కరించడం కానీ చేస్తున్నారు. ఈ విషయంలో ఎలా జాగరూకతతో ఉండాలంటారు?
1: ఈ తరం అంతా జెన్జీ అనొచ్చు ఏం చేస్తున్నారంటే మొబైల్స్లో రీల్స్ ఎక్కువ చూస్తారు. రీల్స్ అన్నవి ఏంటంటే మీకున్న, మీరు ఎటువంటి రీల్స్ చూస్తున్నారో, మీరు ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ వీడియో చూసారనుకోండి, మీకు తర్వాత కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తాయి.
0: అంటే మన మైండ్ని రీడ్ చేసి ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఏ వీడియోస్ చూస్తున్నాడు చూసి తత్సంబంధిత వీడియోస్నే అది ముందుకు ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది.
1: ఎటువంటి యాప్ అయినా, అది ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా అవచ్చు, ఈవెన్ మీ అమెజాన్ అయినా అవ్వచ్చు. ప్రస్తుతం మీరు ఏదైనా ఒక వస్తువు కొనడానికి మీరు బ్రౌజ్ చేశారనుకోండి, మీరు కొనలేదు అనుకోండి, మీరు గమనిస్తే తర్వాత 2-3 రోజులకి వస్తువు యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఆ రిలేటెడ్ వస్తువు

లేకపోతే దాని మీద ఉన్న డిస్కౌంట్స్, ఇవే మీకు జనరల్గా మెసేజ్లు వస్తాయి. అంటే ప్రతి యాప్ మీరు ఆ యాప్ని ఎట్లా వాడుతున్నారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుని ఆ డేటాని వాళ్ళ వెండర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఆ వెండర్స్ మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. సో అల్టిమేట్లీ మీరు ఆ ప్రోడక్ట్ కొనే వరకు మీకు ఆ అడ్వర్టైజ్మెంట్లు కానీ లైక్ ఆఫర్లు కానీ వస్తూనే ఉంటాయి. అట్లానే మనం రీల్స్ చూసేటప్పుడు కూడా ఈ ఇదే తరహాలోని మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో అదే రీల్స్.

0: అనుకుంటాం, అది నిజం అనుకుంటాం. 21,000 కదా, 5 లక్షలు వస్తుంది, ఇది కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏమో అని మనం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ 21,000 తర్వాత 55,000 అవుతుంది, తర్వాత 2 లక్షలు అవుతుంది. మీరు ఎంత పే చేస్తే అంతవరకు వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు లాగించేస్తారు.
1: అంటే ఉచ్చులో పడ్డట్టే.
0: ఉచ్చులో పడ్డట్టే.
1: వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలా?
0: ఏదైతే చూస్తున్నామో ఈ రీల్స్ కానీ అవన్నీ నిజాలు కావు. అంటే ఈరోజు నేను ఒక విధంగా చెప్తాను, రేపు ఇంకొక విధంగా చెప్తాను, ఎల్లుండి ఇంకో విధంగా చెప్తాను. మనం ఏంటంటే ఈ రీల్స్ చూస్తుండడం వల్ల మన యొక్క జ్ఞాపక శక్తి ఓన్లీ మన మీద మనకున్న ఇంట్రెస్ట్ల మీద ఉంటుంది. నిన్న ఏం జరిగిందో మర్చిపోతాం, నిన్న ఎలా ఇదే వ్యక్తి ఏం చెప్పాడో అన్నది మర్చిపోతాం, ఈరోజు ఏం చెప్తున్నాడో అన్నది చూస్తాం. ఈ పోకడ మనం మానుకోవాలి. మనం చూస్తున్న వీడియో మనం వెంటనే నమ్మేయకూడదు. మనం ఒక 2 స్టెప్లు వెనక్కి ఆలోచించి ఇది నిజమా, అండ్ ముఖ్యంగా ఇది మనం 2 ముగ్గురితో డిస్కస్ చేయడం మంచిది. ఎప్పుడైనా ఒకది ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వండి, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అవ్వండి, ఇలాగ నేను ఆ వీడియో చూశాను, ఇది నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంలో ఎవరో ఒకరికి తెలుస్తుంది ఇది ఫేక్ వీడియో అని. అప్పటికే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అది ఆ విధంగా మనం ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంటర్నెట్లో చూసి నిజంగా ఆశపడిపోయి, చిన్న ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి, ఆ ఆశ పడిపోయి మనం వెంటనే అది యాక్సెప్ట్ చేయకుండా
1: గల్లిబుల్ కాకుండా
0: ఇతరులతో అంటే మనకు దగ్గర ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి అది నిజమా లేదో తెలుసుకుంటాం. అందుకే ఇప్పుడు ఎవరైనా మనం ఎవరైనా ఇలాంటి బుచ్చులో పడి ఉన్న వాళ్ళని మేము వాళ్ళని మాట్లాడమంటాం. మీకు జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలి అంటే మీరు మాట్లాడండి. ఇలా చేయడంలో మీ ప్రమేయమేమి లేదు, మీకు తెలియక అందులో పడిపోయే రుచులు. సో అలాంటి మీ ఎక్స్పీరియన్స్ని ఇతరులకు షేర్ చేసుకోవడం వల్ల ఒక 10 మంది మరో 10 మంది మరో 100 మంది ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మేము వాళ్ళతో రికార్డు చేయించి ఈ స్టే సేఫ్ ఆన్లైన్లో మేము పెడతాం. జనరల్గా
1: పెద్దలు ఒక మాట అంటుంటారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని. సో వ్యాధి అంటూ వస్తే 10 మందితో చర్చించినట్టయితే దాని మార్గం దొరుకుతుందని అంటారు. ప్రస్తుతం ఈ డిజిటల్ నేరాల బారిన పడడం కూడా వ్యాధిగా మారిపోయింది. కాబట్టి విషయం ఏదైనా మనను ల్యూర్ చేస్తున్నట్టుగా మనను ఆశ పెట్టి మభ్య పెడుతున్న ఆలోచన వచ్చినప్పుడు 10 మందితో గనక ఇది డిస్కస్ చేసినట్లయితే దాని నిజనిజాలు బయటకు వచ్చేసి మనము ఆ స్కామ్లో పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందంటారు.
0: ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు బాగా తెలుసు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఉచ్చులో పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇదంతా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ అనుకుంటాం కదా, ముఖ్యంగా పడిపోయే వాళ్ళందరూ ఈ ఐటీ ప్రొఫెషనల్సే. వాళ్ళకున్న బిజీలోని వాళ్ళకున్న పనుల వలన అయితే ఏమి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడంలోనే వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇలా క్రిమినల్స్ టార్గెట్ అన్నది ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బిజినెస్ మేనా, మీరు ఐటీ మేనా, ఆరు మీరు సాధారణ పోలీసా, ఈవెన్ ద పోలీసులు కూడా ఇందులో పడే అవకాశం ఉంది. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఏదైనా ఒక యాప్ ఇచ్చాను అనుకోండి, .apk ఫైల్ ఇచ్చాను అనుకోండి, అది songs.apk అని. మీకు సాంగ్స్ అని మాకు ఇంట్రెస్ట్ అని ముందే తెలుసు మీ ఇంటర్నెట్ బిహేవియర్ బట్టి. అది మీకు ఎక్కడో దగ్గర ఫ్రీ 1000 సాంగ్స్, 2000 సాంగ్స్ అని మీకు ఇష్టమైన గాయకుడు కానీ గాయకురాలు కానీ సాంగ్స్ అని మీకు ఏపీకే పంపిస్తే మీరు ఇన్స్టాల్ చేసేసారనుకోండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, అక్కడి నుంచి మీ మొబైల్లో ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో అన్నీ మానిటర్ చేసే అవకాశం ఉంది ఈ క్రిమినల్స్కి.
1: ఏపీకే ఫైల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తరచుగా వింటుంటాము. ఈ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటండి మూర్తి గారు?
0: ఇది ఏపీకే అంటే ఇప్పుడు మనం డాక్ ఫైల్ ఉంది కదండి, మనం వర్డ్ ఫైల్ దాన్ని ఎక్స్టెన్షన్ .doc, అలాగే PPT ఫైల్ .ppt. ఇది .apk అన్నది ఇన్స్టాలర్ అన్నమాట, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. అంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్స్టాల్ చేయడానికి ఇది ఒక ఫైల్. సో అది మనం పంపిస్తే, మనం ఏపీకే రన్ చేస్తే ఆ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది, ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్లో. సో అక్కడి నుంచి ఆ యాప్ అన్నది దాని మెయిన్ ఆబ్జెక్టివ్. మీకు సాంగ్స్ ఉంటాయి అందులో, మీరు సాంగ్స్ వింటుంటారు, దాంతోపాటు మీ మిగతా యాప్స్ ఏం చేస్తున్నాయి, ఆ యాప్స్ ఎట్లా ఉంటాయి, ఏం బిహేవియర్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు వాడుతున్నారు, మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, అన్ని వివరాలు ఆ యాప్, మీరు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సరైన మొబైల్ నాన్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ డేటా అంతా నా దగ్గర ఉన్న సర్వర్కి వస్తాయన్నమాట.
1: అంటే ఒక విధంగా ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేస్తే దొంగలను ఇంట్లోకి రానిచ్చినట్టే,
0: తాళం ఇచ్చేసినట్టే.
1: కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా ఒక యాప్ కానీ లేదంటే ఒక డాక్యుమెంట్ కానీ లింక్ కానీ మెసేజ్ కానీ పంపించినప్పుడు అందులో ఏపీకే ఫైల్ అని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయకపోవడమే, టచ్ చేయకపోవడమే ఉత్తమం అంటారు.
0: .apk అనే ఫైల్ కాదు, ఈవెన్ ఎలాంటి మీకు అన్నోన్ మెంబర్ నుంచి ఎలాంటి ఫైల్ వచ్చినా అది ఓపెన్ చేయకుండా డిలీట్ చేయడం మంచిది. ఎందుకంటే స్టెగనోగ్రఫీ అనేది ఒక టెక్నాలజీ, ఒక ఫైల్లో మరొక ఫైల్ను దాచి పంపించడం.

0: పైన ఇమేజ్ లాగే కనబడుతుంది. మీరు ఇమేజ్ డబుల్ క్లిక్ వస్తే ఆ లోపల ఉన్న డాట్ ఏపీకే ఫైల్ కూడా ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంది. మనం చాలా గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ ఈవినింగ్ మెసేజ్స్ వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు అవి ఓపెన్ చేయకపోవడమే మంచిది. మీరు మనసారా ఎవరినైనా గుడ్ మార్నింగ్ చెప్పాలంటే మీరు టైప్ చేయండి, అప్పుడు మీకున్న ఇంట్రెస్ట్ మీరు నిజంగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అనుకుంటారు. ఇలాగా మీకు కనబడిన ఇమేజ్ అంతా మీరు ఒక గ్రూప్లో అందరికీ షేర్ చేయడం వల్ల అది ఏమీ ఉపయోగం ఉండదు, దాన్ని మీరు ఇంకా నేరాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. సో ఇలాంటి ఇమేజ్ ఫైల్స్, వీడియో ఫైల్స్ ముందు డబుల్ క్లిక్ చేసేటప్పుడు అది ఎవరు పంపించారా అన్నది ఒకటి తెలుసుకుని దాన్ని బట్టి అది, అంటే మన దగ్గరున్న ఫ్రెండ్, సమ్టైమ్స్ ఫ్రెండ్ కూడా తెలియదు, ఫ్రెండ్ ఫ్రెండ్ పంపించేస్తూ ఉంటాడు, మనం కొన్ని రోజులు చెక్ చేసుకోవాలి. అందుకనే మనం ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు, ఈవెన్ దో మేము ఇప్పుడు మొబైల్కి యాంటీవైరస్లు అనేవి, యాంటీ ఇంటర్నెట్ మాల్వేర్స్ కానీ, యాంటీ మాల్వేర్స్ కానీ ఇలాంటివి సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు వాటితో కలిపి ఓపెన్ చేసుకుంటే అవి కనీసం ఇన్ఫర్మేషన్ ఉంది. సీడాక్ మనకి ఎం కవచ్ 2 అనేది ఒక యాప్ తయారు చేసాం, అది మేమేం సజెస్ట్ చేస్తామంటే అది ఇన్స్టాల్ చేసుకోమంటాం. మీకు ఎలాంటి డౌట్ వచ్చినప్పుడైనా ఆ ఎంకౌస్ 2లో ఇప్పుడు అది గూగుల్ యాప్స్ను కూడా చెప్తుంది, మీ గూగుల్ యాప్ మిమ్మల్ని ఎలా మానిటర్ చేస్తుంది అన్నది కూడా. అది మీకు ఇష్టం ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోండి. సో ఎంకవచ్ 2 అప్పుడు ఇప్పటికే ఒక 20 లక్షల పైన మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ ఇది ఒక మంచి యాప్. మీ మొబైల్లో ఎటువంటి ఫేక్ యాప్స్ ఉన్నాయో కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ మీకు డాట్ ఏపీకే ఫైల్స్ ఉన్నా పొరపాటున, అవి కూడా ఫైండ్అవుట్ చేసి ఈ ఏపీకే ఫైల్స్ని డిలీట్ చేయమని రికమెండ్ చేస్తుంది. ఇది ఎంకవచ్ 2.
1: ఒక విధంగా అంటే ఒక వాచ్ డాగ్ లాగా, ఒక వాచ్ మ్యాన్ లాగా, ఏ ఫైల్ వచ్చినా కానీ ఎంకవచ్ 2 సీడాక్ వాళ్ళు దీన్ని తయారు చేశారు కాబట్టి మనకు ఫిల్టర్ చేసి ఈ ఫైల్స్ మీకు మాల్వేర్గా ఉన్నాయి, ఇది డేంజరస్గా ఉన్నాయి, ఇది హార్మ్ఫుల్గా ఉన్నాయని మనకు ఇండికేషన్ ఇస్తుంది.
0: ఇది రోజుకు ఒకసారి రన్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే అది ఒకసారి స్కాన్ చేస్తుంది, మొత్తం మొబైల్ అంతా స్కాన్ చేసి మీకు ఎలాంటి యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ ఎలా డేంజరస్ నాట్ డేంజరస్ అని మీకు రికమెండ్ చేస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 10:03 శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. కార్యక్రమ అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి. నర్తనశాల చిత్రం కోసం పి. సుశీల గానం చేసిన సముద్రాల గీతం, సంగీతం సుశర్ల దక్షిణామూర్తి.

ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు సమాచార్ ప్రభాత్, ఇంకా మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నిషిత్ కుమార్. ద హెడ్లైన్స్: డెత్ టోల్ ఇన్ డెవస్టేటింగ్ నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ రైజెస్ టు 392, వైల్ 1,468 పీపుల్ రిమైన్ మిస్సింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్. Center steps up efforts to bring back Indians stranded in Nepal. World's largest financial inclusion initiative Pradhan Mantri Jan Dhan Yojana completes 12 years today. Festival of Raksha Bandhan being celebrated across the country. 57-day long annual

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మారెళ్ల కేశవరావు గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోదరి సోదరి మండల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరి సోదరుల ప్రేమాభిమానులకు ప్రతీక రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుస సెలవులు రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మేళ్ల టవర్ సబ్దిదారుల ఎంపిక లక్కీ డ్రాల్లో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు నాంపల్లి రెడ్ హిల్స్, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజేంద్ర నగర్లో జరుగుతుంది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో విజయవంతంగా ముగుస్తుంది. మహంతి దీపేంద్ర

ఇంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గుహాలను చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మంది పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న వేళ బీఆర్ఎస్ నేతలను మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో హామీలను వదిలేసిన బీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యను అధికారులు కొనసాగిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. బంగారు గాజుల చిత్రం కోసం పి సుశీల గానం చేసిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

0: మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రక్త సంబంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన అనిశెట్టి గీతం. వినండి సంగీతం ఘంటసాల.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల సుశీల గానం చేసిన నారాయణ రెడ్డి గీతం, సంగీతం S. రాజేశ్వరరావు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆరని మంటలు చిత్రం కోసం ఎస్పీ శైలజ పాడిన ఈ పాట. సంగీతం సత్యం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆడపడుచు చిత్రం కోసం పి సుశీల గానం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 195

0: 0550-5550 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు మరకుమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 10:03 శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృతి భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవింద్రావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. కార్యక్రమ అనుసంధానం డాక్టర్ కెవీ రమణాచారి, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈ ఉదయం 10:03 మీరు వింటారు. శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చిట్టి చెల్లెలు చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని,
3: మధుర గానాల మనోరంజని,
4: మన జనరంజని,
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

విన్న పాట నంద. ఈ చిత్రం కోసం టిప్పు బృందం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం భరద్వాజ్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నవరం. ఈ చిత్రం కోసం మనో గంగా పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం రమణ గోకులా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమలు ఇప్పుడు వినండి. అన్నయ్య ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం మణిశర్మ.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమలు ఇప్పుడు వినండి. అన్నయ్య ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నిమేనన్ చిత్ర సుజాత పాడిన శ్రీహర్ష గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ను పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షుడు షఫ్కత్ మీర్జియాయోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య శిలోలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్ధతులపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్, యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు, వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువనను ఓడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచకప్లో జర్మనీపై 3-1 గెలిచిన భారత్ జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. కార్యక్రమ అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వినండి సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజులో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం. మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశమంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు, మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
3: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో, అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కాని సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణి సుశోభతే సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఏముంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు, లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతము లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
1: అరవిందరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్నా సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
2: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో, అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ది చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహల ద్వారా తెలిసినప్పటికి కూడా తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము.

0: ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్ళకు వాళ్ళకు చాలా బాగా తెలుసు కదా వాళ్ల ధర్మాన్ని గురించి, వాళ్ళ సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శశిరేఖ గారు మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
1: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
0: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్ గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్ గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్ పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వదృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి, దాంట్లో సత్యత్వం, సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ళ పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్ళకు ఇప్పుడు ఈ రోజు పిల్లలకు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్లు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే నిజం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానిగర్ అనేగా రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది. ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వదృష్టితో అని చెప్పి అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది, నేర్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకు చేరువ చేయగలుగుతాము?
2: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తెలుసుకుంటే సంస్కృత

0: నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది. చెప్పడంలో మీరన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకుముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు, మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని
1: విన్నవిస్తున్నాను. అది కదా,
0: అందుకనే
1: పరస్పరం
0: భావయంతి.
1: అదే అండి, అదే. ఇప్పుడు అరవిందరావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
2: చాలామంది చేస్తుంటారండి. మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చిందనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలామంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు. అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
1: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడటమా, కొనసాగించటమా, లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి మీ అభిప్రాయం.
2: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో ఒకరు రక్షిస్తారు, ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనేది అంతా ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత ర్యాడికల్గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా ర్యాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాము. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నాము. దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి ఒక రూపం లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాన్ని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా, లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటికో దేవుడు ఉంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అటు లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము శైవము మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలవ్ చేశారు. అలవ్ చేస్తూ పరమ సత్యం మాత్రం వేరే ఉందాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తను భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నింటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు, వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
1: అమ్మా, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఎన్ని ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడాని కోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి

0: మీరేమైనా పంచుకుంటారా?
1: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది. మొత్తం భారతదేశ కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాష్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో కానీ మన ఇక్కడ కానీ మామూలుగా ఏదో ప్రకాశ, కన్నడలో ప్రకాశ అనే అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు, మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్తు వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎన్షియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ కాని మరొకటి కాని నామవాచకాలన్నీ కూడా నామిన్క్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది ఉంది,
0: ఈ సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని వాతావరణాలు.
1: కాబట్టి అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం కనుక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
0: హరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి, మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు గాని ఈ తరానికి గాని కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా ఏమైనా తోడ్పడుతుందా?
2: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే, ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, ఈ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి కానీ ఏ దేవుడు కానీ క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమో గుణం అనేటువంటి ఉంటాయి. వీటికి ట్రూత్ పట్ల నిష్ట ఉంటుంది, ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ట ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా 4 వర్ణాలు ఏర్పడ్డాయంతే, 4 వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటిది తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది, మన పుస్తకాల్లో ఏముంది, నిజమేమిటి అనేది తెలియదండి.
0: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకు అందరికి కూడా అర్థమవుతుంది బాగా.
1: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక

0: ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మేము ఒక సెమినారు అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్నీ కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి. ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది. 2 సెమిస్టర్లే 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే 100 మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరూ మేధావులే. ఇప్పుడు అరవింద్రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫీస్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికత ఉండదు. ఆధునికత దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటి ఒక 2 వాక్యాల్లో చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
0: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్ఠే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథ అని, సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంగానే మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశే ఏ ఆచారహ అంటాడు. కాబట్టి ఆచారాలను కలగా పులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ల యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో, ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు, ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేదే దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనేదైతే ఒక పదం చెప్తుందో, సదాతనం ఎప్పుడు ఉండేది, కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం అన్నప్పుడు 2 విషయాలు ఉంటండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకొక సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనేదాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఇరువురు కూడా. శశిరేఖ గారికి, అరవింద్రరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళు అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
3: ఇంతవరకు శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా

ద్వారా జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ప్రొఫెసర్ శశిరేఖ, విశ్వాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. కార్యక్రమ అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-11-7800-1800-1700 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వింటారు. వింటున్న పాట ఆంధ్రకేసరి. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం సత్యం.

విన్న పాట స్వర్ణకమలం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

విన్న పాట సరిగమలు. చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించినది. సంగీతం బాంబే రవి. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రం కోసం ఉన్నికృష్ణను ఆలపించిన శ్రీ వేదవ్యాస గీతం. సంగీతం నాగ శ్రీవత్స్.

స్వాతి కిరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం. సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ అనేది మరింత విస్తరించింది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈరోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గుహాలయం చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:03 అవుతుంది. ప్రకటించిన అంశం వెంటనే. ఆకాశవాణి దేవతలెత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ. నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మలా.

0: హలో, అవునండి, ఆరిల్లే ఇది. హాయ్, అయ్యగారా బాబు పైన ఉండారు, పైకి వెళ్తే ఇబ్బంది అవుద్ది. ఏటండి, మీరే వస్తారా? సరే బాబు, ఊరని చెప్పమంటారు? సరే సరే, అమ్మగారికి చెప్పేస్తా.
1: ఎవరు రంగన్నా?
0: అయ్యగారి కోసం అండి, పైన ఉండారని చెప్పాను. అమ్మగారు
1: పేరు అడగలేదా?
0: అయ్యి బాబు, మర్చిపోయానండి.
1: మరి అయ్యగారికి ఎవరని చెప్తావు?
0: అయ్యి బాబు, దీంతో పెద్ద సిక్కే వచ్చి పడిందండి బాబు. ఆ చెవికాడెట్టుకోగా అనే కంగారు అయిపోద్ది. అవతరాలు చెప్పింది తినటానికే మా సెడ్డ గురెట్టాలి. అయినా నేను అడగలేదే అనుకోండి, ఆరు మాత్రం పలారా మాడిసి అని చెప్పకూడదు. ఏంటండి, మరోసారి ముందే అడుగుతాను అమ్మగారు, ఈసారి అయ్యగారికి ఏదో చెప్పేయండి.
1: నువ్వే చెప్పకూడదు.
0: నేను కాస్త ఇంటి దాకా వెళ్ళొద్దారనమ్మా.
1: ఇప్పుడా?
0: అవునమ్మగారు, పనంతా అయిపోయిందండి.
1: ఇంత రాత్రి ఎందుకు? ఈ పూటకి ఇక్కడే ఉండు. ఈ పూటకే కాదు, అసలు నువ్వు ఇక్కడే ఉండు. జరుగుతున్న ఘోరాలు తలుచుకుంటుంటే గుండెలు కదిలిపోతున్నాయి.
0: ఆడదొక్కతే
1: తను కూడా వచ్చి ఇక్కడే ఉండమని రంగయ్య.
0: వద్దండి అమ్మగారు.
1: ఏ
0: పసిపిల్లల గొంతులే పిసికి పారేసే ఆ రాక్షసుడు మమ్మల్ని నుట్టిన వదిలేస్తాడా?
1: మేం లేమో.
0: మీరంటే గొప్పోళ్ళమ్మా.
1: కసాయితనానికి కిరాతకత్వానికి గొప్ప చిన్న ఏముంది రంగన్న? అసలు అసలు మమ్మల్ని ఏదో శని పట్టుకు పీడుస్తున్నది. కాని కాలం కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నది. కాకపోతే పిచ్చుకున్న పువ్వుల్లో కళకళలాడే ఆ పసిపిల్లల్ని చంపడానికి ఎంతటి పిశాచకైనా చేతులాడవు. ఎంత కర్కోటకుడైనా ముందుకు రాలేడు. ఇక్కడ ఈ ఘోరం చేస్తున్న నీచుడు పచ్చి రక్తానికి అలవాటు పడిన నరరూప రాక్షసుడై ఉండాలి.
0: అసలు ఈ పిల్లల్ని చంపేది మడిసేనంటారా అమ్మగారు?
1: కాక
0: ఏదైనా గాలి దూలి
1: గాలైతే ఆ చిన్నారి పసిపాపలు ఉసిరే పోసుకోవాలా? మన జోలికి రాదే.
0: అదే విచిత్రంగా ఉందండి, మా ఇంటి దానికైతే గుటకే పట్టలేదు అమ్మగారు.
1: ఈ దారుణలలాగా జరుగుతుంటే ఈ అనాథ శరణాలయాన్ని ఇక్కడ నుంచి మార్పిస్తేనే మంచిది రంగన్నా. దిక్కు ముక్కు లేని ఆ శిశువులు ఇక్కడ ఇలా అంతమవటం దేనికి?
0: అయ్యగారికి చెప్పి ఆ పని చేయించండి అమ్మా.
1: రంగన్న, తలుపు ఎవరు కొడుతున్నారు చూడు.
0: అదే తెలవటం లేదండి.
1: నువ్వు తలుపు తీయండి.
0: తీద్దారనే ఉందండి, కానీ
1: వెళ్ళి తీసిరా ముందు. వెళ్ళు.
0: మీరా రఘుబాబు? ఎవరో అని అడలు సచ్చాను అనుకోండి.
2: నన్ను చూశా రంగన్న?
0: కాదు బాబు, ఎవరోనని.
2: అంత భయం ఎందుకు రంగన్న?
0: మీకు తెలవందే ఉంది రఘుబాబు.
2: మనం ఒడికినంత మాత్రాన ఈ జరిగే ఘోరాలు అయిపోతాయా?
0: అయినా ఇంత రేత్రి కాడ మీరిట్టా తిరగడం నాకు మా చెడ్డ బాధగా ఉంది రఘుబాబు.
2: ఎందుకు రంగన్న?
0: అయ్యి బాబా, ఎందుకంటారేటండి, బయట అంధకారంగా ఉందా?
2: అవునేమో.
0: మీకేటి శాతం అవుద్ది నడిచేదానికి?
2: రంగన్న, ఈ చీకటే నాకు తోడు నీడ. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకు నడుస్తాం.
0: ఏటో బాబు, ఈ భగవంతుడి ఇట్ట రాసి పెట్టండి, కనికారం రామంతైనా సోపడు.
2: ఇప్పుడు ఏమైంది రంగన్న?
0: నాకేటి కాలేదు రఘుబాబు, బంగారం లాంటి మీకు చూపు లేకపోవడం ఏంటి?
2: వెలుగు చూడొద్దని, వేడుకలు చంపుకోమని.
0: ఎంత తేలిగ్గా చెప్తుంటారు బాబు.
2: చేతకాని వాడికి తేలికైంది చెప్పడమేగా. కుర్చీ ఎక్కడ
0: బాబు? బాబు ఇక్కడ ఉందండి, ఇక్కడ కూర్చోండి బాబు.
2: థ్యాంక్స్ రంగన్న.
0: బాబు,
2: శ్రీకాంత్ ఎక్కడున్నాడు?
0: పైన ఉన్నారు బాబు.
2: అమ్మగారు
0: మిమ్మల్ని చూసే లోన్కి వెళ్ళారు, ఏటైనా చెప్పిరమ్మంటారా? ఐటీ
2: అవసరం లేదు.
0: అమ్మగారి మనసు కూడా చితికిపోతుండదు రఘుబాబు.
2: దేనికి?
0: ఈ సంటోల్స్ అవలేదు మరి.
2: అందమైన అడవి జంతువులేవో ఈ పనికి పూనుకునుంటాయి రంగన్న.
0: బాగా చెప్పారు బాబు.
2: ఏంటి రంగన్న?
0: మీరిక్కడే ఉంటారుగా.
2: అవును. ఏ
0: పానాలు గుప్పెట్లు పెట్టుకుని మా ఆడది ఇంటికాడ ఒంటిగా ఉంటుంది బాబు. వెళ్ళి కనపడొస్తా, శ్రీకాంతయ్య గారు కిందికి వస్తారేమో అని.
2: నేనుంటాలే రంగన్న, నువ్వు వెళ్ళరా.
0: జాగ్రత్త బాబు, నేను వెళ్ళొస్తా.
2: ఎవరు, ఎవరది?
1: ఈ టీ తీసుకోండి.
2: ఓ, మీరా కలగారు?
1: ఆశ్చర్యం దేనికి?
2: ఈ శ్రమ మీకెందుకు? కానీ
1: మీరు మా అతిథులు
2: కావచ్చు. ఆతిథ్యంలోనే కాక

0: నా అలవాటుతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు సంతోషం కాదు.
1: మమతలు మర్యాదలు పుచ్చుకోవడంలో కంటే ఇచ్చుకోవడంలోనే ఆనందం ఉంది.
0: మా శ్రీకాంత్ అదృష్టవంతుడు.
1: ఎందుకు?
0: వాడికి తగిన ఇల్లాలు మీరు.
1: ఎలా చెప్పగలుగుతున్నారు?
0: ఈ అంధుడికి ఈ అంచనా ఎలా సాధ్యపడిందనేనా మీ అనుమానం?
1: ఆహా, నా ఉద్దేశం అది కాదు. మీ అవగాహనకు ఆలంబన ఏమిటా అని.
0: నా అంతర్దృష్టి, మీరు చూపే ఆదరణ.
1: మీరు ఒంటరి వారేనా?
0: అన్నీ మీరే అయినప్పుడు అన్నీ ఉన్నవాణ్ణే.
1: రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరైనా?
0: ఒకప్పటి మాటది.
1: ప్రస్తుతం
0: విధి తిప్పిన మలుపులు, మిగిలింది నాకు నేనే.
1: అంటే?
0: లోయలు పడ్డ ఈ కళ్ళలోనూ ఒకప్పుడు మెరుపులుండేవి. ఎడారి మయమైన ఈ వ్యర్థ జీవితంలోనూ ఎన్నో వసంతాలుండేవి. ఆ కథ కంచికెళ్ళిపోయింది.
1: గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో.
0: కాదు కళగారు, ఈ నిరాశలోనూ ఈ నిట్టూర్పులలోనూ చుట్టూ పరుచుకున్న ఈ విశాల అంధకారంలోనూ అపురూపమైన నా గతానుభూతి స్పర్శమాత్రంగానైనా చూడనీయగలుగుతున్నారు, అందుకు థ్యాంక్స్.
1: ఆ శృతుల్ని అంత బలంగా ముద్రించుకున్నారా
0: కళాదేవి గారు? మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్పడానికి సాహసిస్తాను.
1: చెప్పండి.
0: ఈ శూన్యంలో నిద్రాణమైపోయిన నా మనసును లాలిచ్చేదేమిటో తెలుసా?
1: మా వారి స్నేహ బంధం.
0: అంతేకాదు మరొకటి కూడా.
1: ఏమిటది?
0: అమృతాన్ని ఆప్యాయతను జతగలిపిన మీ చల్లని మాటలు.
1: పలకటం అనేది మనిషి జీవితంలో ప్రత్యేకత కాదు.
0: మీ మాటలు వింటున్నప్పుడల్లా నిస్సత్తువతో నిండిన నా నర్నరాల్లోనూ వింత చైతన్యం కదులుతోంది.
1: ఈ గుండెల్లో పేరుకుంటున్న అశాంతిని రేఖామాత్రంగానైనా తోడుకోలేని అసహాయ స్థితి నాది. మనసులో మరిగే వేదనను ఏ కొద్దిగా కూడా రూపుమాపుకోలేని దుర్భరమైన స్థితి నాది.
0: శ్రీకాంత్ సంస్కారం నాకు తెలియంది కాదు.
1: అవును, వారు వారు దయామయులు, ప్రేమమూర్తులు.
0: మరి మీ ఆవేదన?
1: ఒకరికి చెప్పుకోలేనిది, దాచుకోలేనిది.
2: హలో రఘు.
1: నేను లోపలికి వెళ్తానండి.
2: టీ తాగలేదా? చల్లారిపోయినట్టుంది. వీడు అసలే పరధ్యానం మనిషి. కళా, నువ్వైనా తాగించచ్చు కదా.
0: శ్రీకాంత్.
2: ఏమిట్రా,
0: ఎంతసేపు అయింది నువ్వు వచ్చి?
2: నా ఇంటికి నేను వచ్చేది ఏమిట్రా?
0: ఐ మీన్ ఇక్కడికి వచ్చి అని.
2: అంటే మీ మధ్యక? ఐ మీన్ ఇప్పుడే. అరే లోపలికి వెళ్ళిపోతాం కళా, ఉండు. వెళ్ళిపోయింది.
0: శ్రీకాంత్, నేనే పైకి వద్దాం అనుకున్నాను. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక.
2: నీకెందుకు రా శ్రమ?
0: నిన్ను కలవటం కూడా నాకు శ్రమ అయితే నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదురా.
2: తేలిక టీజీ రఘు. అవును, కళను గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు.
0: ఆమె నీ శ్రీమతి.
2: కాదన్ను. ఆమెపై నీకు కలిగిన భావం ఏమిటన్నదే నా ప్రశ్న.
0: సద్భావమే. ఆమె చాలా ఉన్నతురాలు.
2: వెరీ గుడ్, ప్రొసీడ్ ప్రొసీడ్.
0: నీ సంస్కారానికి సహృదయతకి ఆమె నిండైన వారసురాలు.
2: అంతేనా?
0: శ్రీకాంత్, ఈరోజేమిటి వింతగా మాట్లాడుతున్నావు?
2: కళ్ళకు కట్టుకున్న గంతల్ని కాస్త వదులు చేసుకుంటున్నాను అంతే.
0: అంటే?
2: ఓకే ఓకే, నథింగ్ మోర్ టు బి ఎక్స్పాండెడ్.
0: నీ మనసు నిలకడ కోల్పోతుంది. కారణం తెలిసినా పరిష్కారం చూపలేని బలహీనత నాది.
2: ఏ విషయంలోరా?
0: శిశు హత్యలు. ఏ పిచ్చివాడి పక్కకో ద్వేషానికో ఆహుతైపోతున్న అల్పజీవుల గురించి నువ్వెంతగా కలవరపడిపోతున్నావో.
2: సర్టన్లీ, పూలు వికసించటం ఫలించటం రాలటం సహజం. కానీ కానీ ఇక్కడ మొగ్గలుగానే నిర్జీవాలైపోతున్నాయి.
0: ఆచూకీ ఏమన్నా అందిందా?
2: లేదు.
0: ఓ మై గాడ్, ఇంకా ఎందరు సమిధులుగా కాలిపోవాలో.
2: అంతు పట్టట్లేదు.
0: ఇది నీకెంత అపకీర్తి.
2: అపకీర్తే కాదు రఘు, ఇది నేను అనుభవించే చిత్రమైన హింస. గుండెల్లో నిరంతరం రాజుకునే నిప్పు, పిల్లల్లేరనే భావంతో ఎవరికీ అక్కర్లేని అనాథ శిశువుల్ని చేరదీశాను. అయినా ఒక్కొక్కళ్ళే నాకు అందకుండా పోతున్నారు, క్రూరంగా బలైపోతున్నారు.
0: పోనీ, స్పెషల్ పోలీస్ని పిలిస్తే?
2: కబర్ అయితే చేశాం.
0: ఈ వారం రోజుల్లోనే నలుగురు ఆయువులు అనంతరంలో కలిసిపోయినాయి. వాళ్ల కోసం కడుపు చించుకున్న కన్న హృదయాలు కానీ కన్నీరు గార్చే ఆత్మీయులు కానీ లేకపోవటం వాళ్ళ దురదృష్టం.
2: ఆ లోపం వాళ్ళ పుట్టుకలోనే ఉంది రఘు.
1: ఏమండి, పాలు తీసుకోండి.
0: శ్రీకాంత్, నేను లోపలికి వెళ్తాను.
2: ఆగు రఘు, మన మధ్య అడ్డుగోడలు లేవు.

0: ఉండకూడదు. ఏం కళ, నువ్వేమంటావు?
1: మీకు సమాధానం చెప్పేంత తెలివైన దాన్ని కాను నేను.
0: సమయచాతుర్యం మీ ఆడవాళ్ళ సొత్తు కదా. రఘు, ద్రౌపది పేరు విన్నావా?
2: గడిచిపోయి 5000 సంవత్సరాలైంది.
0: కాదు కాదు, సజీవంగానే ఉంది.
2: ఎక్కడ, పుస్తకాల్లోనా?
0: కాదు, మన మధ్యనే. ఏం కళ?
1: మీ వాదన నా జోక్యానికి అందేది కాదు.
2: శ్రీకాంత్, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను.
0: ఓకే, గో అహెడ్.
1: ఏమండి?
0: ఎస్,
1: మీరెందుకు ఇలా మారిపోతున్నారు?
0: మనిషిని కదూ,
1: మునుపటిలా మనసు విప్పి నాతో మాట్లాడటం లేదు.
0: ఆ ప్రశ్న నేను నా మనసు అడుగుతున్నాను.
1: ఆడదాన్ని సుఖమైనా కష్టమైనా మీ నుండి పొందగలగాలి నేను.
0: సుఖమనేది ఒకదాని మీద నుండి మరో దాని మీదకి అల్లుకొని పోయేది కాదు, అడిగి తెచ్చుకునేది కాదు. అది ఎడారిలో ఒయాసిస్ లాంటిది, కనిపించినట్లే ఉంటుంది, దూరం అవుతూనే ఉంటుంది. కళ, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమండి, ఏమండి, మనం ఇల్లు ఖాళీ చేసేద్దామండి.
0: ఎందుకు?
1: ఈ హత్యలు మనసులోకి వచ్చిన కొద్దీ కంటికి కునికే రావటం లేదు.
0: మనం పారిపోయినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయా?
1: ఈ ఘోరాలు ఇంకెంత కాలం ఒక్కదండి?
0: ఎదురు తిరగనంత కాలం.
1: మీరు నాకేది సూటిగా చెప్పరు? అసలు అసలు నన్ను చూస్తేనే మీకు చీదరింపు.
0: కళ, జీవితంలో కొన్ని ప్రశ్నలు పొడుపు కథలాంటివి, విప్పితే ఆకర్షణ పోతుంది.
1: అటు తల్లిదండ్రుల ఆదరణకు ఇటు మీ ఆప్యాయతగా నోచుకోలేని దురదృష్టవంతురాలండి నేను. ఈ లంకంత కొంపలు పలకరించే దిక్కు లేక, సహకరించే తోడు లేక నాకు నేనే నలిగిపోతున్నాను. ఇంత సంస్కారవంతులైన మీరు కూడా నా నీడ భూతం అన్నట్లుగా దూర దూరంగా జరిగిపోతున్నారు.
0: ఊర్కళ, ఓకే ఓకే, నేను ఒకసారి శరణాలయం దాకా వెళ్ళొస్తాను.
1: ఉంటుంది గానా?
0: నేను స్థాపించింది, నేను పోషించేది, నన్ను నమ్ముకునేది ఆ శరణాలయం. నన్నేం చేస్తుంది?
1: అది కదండి ఆ రాక్షసుడు.
0: నన్నేమీ చెయ్యడు, చేస్తే ఈ ఆట కట్టిపోతుంది, ఈ చదరంగం సమాప్తమైపోతుంది.
1: నా మాట వినండి, ఇప్పుడెక్కడికి వెళ్ళకండి.
0: భయం అనేది విచిత్రమైంది కళ, లొంగిన కొద్దీ మనిషిని దాసోహం చేయించుకుంటుంది. ఓకే, ఇప్పుడే వస్తాను.
1: నా మాట, నా మాట మీరు పాటించరు, ఆ తుట్టు నాకు కలిగించరు, అంతేనా? రంగనా, రంగనా, ఏటు ఏటు చూస్తున్నా వాళ్ళే మూడుదైపోయిన నా మాతృ హృదయాన్ని పీకి గాలిలోకి విసురుతున్నారు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తరిగి పీకులు మెల్ల వేసుకుంటున్నారు. మోసినోళ్లతో, వికృతంగా మంచిన కోరులతో, కుళ్ళతో

0: Good. Very good sequence. Please receive my hearty compliments. Hello, hello. Please, 1 minute. మీ ఇద్దరు రెండు శరీరాలైనా అన్యోన్యతలో ఒకటిగానే కనిపిస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఉండాలి.
1: ఎవరు కావాలి మీకు?
0: అంత పిచ్చివాడినా, వచ్చింది మీకోసమైనా, తిరిగి మీరే ప్రశ్నిస్తున్నారు.
2: మీరెవరో చెప్పారు కదూ.
0: ఆ మండలం, ఈ మండలం, వీలైతే చంద్రమండలం దాకా సర్వం చుట్టుకొస్తున్న సముజ్వాల సచిత్ర వార్తాపత్రిక జనమిత్ర పేరు మీరు వినలేదా? ఆ జనమిత్ర మొబ్బైతే నేను గాలిని కదిలి వార్తల వర్షం కురిపిస్తాను. వాగులు వంకలు ఏకం చేస్తా.
2: విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీరు విలేకరులా?
0: ఒట్టి విలేకరిని కాదు, కొబ్బరి చెట్టు లాంటి వాణ్ణి.
2: అంటే

0: చిట్టులో మనకి పనికిరాందే ఉంది? మా జనమిత్ర కూడా నన్ను వదిలి బట్ట కట్టలేదు, బయట ముఖం చూపెట్టలేదు.
1: అంత ప్రముఖులు అన్నమాట. వెరీ గుడ్. మీ పరిచయానికి సంతోషంగా ఉంది.
0: థ్యాంక్స్ మిస్టర్ శ్రీకాంత్.
1: నేను శ్రీకాంత్ని కాదు,
0: మరి
1: అతని మిత్రుడిని.
0: ఇప్పుడు లోనికెళ్ళిన
1: మిస్టర్ శ్రీకాంత్.
0: ఓహోహోహో, అర్థమైంది. పతాక శీర్షికకు పట్టు దొరికింది.
1: ఏ విషయంలో?
0: నా ప్రతిభనే శంకిస్తున్నారా లేక నన్నే పరీక్షిస్తున్నారా?
1: అంత ఇంట్రెస్ట్ నాకు లేదులేండి.
0: ప్రియురాలు సెలయేరు లాంటిది, కాళ్లకు మెల్లగా చుట్టుకుంటుంది. అదే భార్య అయితే కొండ వాగులా ముంచి పారేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రియురాలు చిరుగాలి లాంటిది, చల్లగా కబుర్లు చెప్తుంది. అదే భార్య అయితే సుడిగాళ్ళ ఎత్తి కిందేస్తుంది. అవునా కాదా?
1: మిమ్మల్ని ఎందుకు కాదనాలండి, చెప్పండి చెప్పండి.
0: ఆ దారిలోనే ఉన్నారు. మీ మనసులోని ఆరాటల్ని ఎలా బోర్డర్ కట్టి చూపగలిగానో చూసారా?
1: మిస్టర్ హరిగారు, మీ మకాం ఎక్కడ?
0: వచ్చింది ఇక్కడికే.
1: శ్రీకాంత్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా?
0: చెయ్యాలి. ఈ కూపి అంతా బయటకు లాగాలి. పంక్తి పంక్తిలోనూ సస్పెన్స్, ఈస్ట్మన్ కళల్లో ఫోకస్ చేసి జనమిత్రలో ప్రచురించాలి.
1: మీరు వచ్చింది?
0: ఐఎమ్ సారీ, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. ఇక్కడ జరుగుతున్న హత్యలు పత్రికా ప్రపంచానికే విడ్డూరంగా ఉన్నాయి, అసలైన హంతకులకే ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయి. మా పత్రిక నిండా గగ్గోలు గగ్గోలుగా వ్రాసాం, వ్రాస్తున్నాం. పాఠకుల్లో సంచలనం. పిల్లలను పోగొట్టుకున్నవాడు పిల్లవాడికి ఏడిస్తే కాటి కాపరి కాసు కేడ్చినట్లు ఈ పాఠకులకు ఒక పాడు సరదా. ఎలా జరిగాయి హత్యలు, ఎవరు చేస్తున్నారిలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు. ఆ విషయాన్ని ప్రత్యక్షంగా కవర్ చేయమని ప్రత్యేకంగా నన్ను పంపారు.
1: ఓహో, అలాగా.
0: ఆ మరణాలయం ఎక్కడ?
1: ఏమంటున్నారు?
0: అదే శరణాలయం.
1: లోపలికి రండి. రంగన్ వచ్చాక ఉదయం చూద్దరు గాని.
0: ఉదయం వరకు నాకు ఊపిరాడద్దు.
1: ఈ భవనం వెనక నుంచి కూడా దారుందండి, ఇట్నుంచి పోవచ్చు.
0: అయితే నేను అక్కడికే వెళ్తాను.
1: శ్రీకాంత్ వస్తాడు, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా.
0: అవునవును, అదే మంచిది. అలా అని ఒక్కడిని పోవటానికి నాకు భయం అనుకునేరు. అదిగో శ్రీకాంత్ గారు వచ్చేసారు. హలో శ్రీకాంత్ గారు.
2: హలో. మీరు
0: చూసారా, మీ పేరు పిలిచి మిమ్మల్ని పట్టేశాను.
2: మీరు
0: హరి, జనమిత్ర సంచార విలేఖరిని.
2: మీరు వచ్చింది?
0: అది సీరియల్గా చెప్పాలండి.
2: ఓ ఐసి, ఇందాక ఫోన్ చేసింది మీరే కదా?
0: అవునవును.
2: ఏమైనా పరిశోధించారా?
0: నా పని ప్రచారం వరకే, ఆ ఆచారాన్ని మించిపోను. ఏమండి, మీ ఇల్లు ఎప్పుడు స్పెషల్ ఇష్యూ అంత బరువుగా ఉంటుందనుకుంటాను.
2: అయ్యా, మీ పత్రికా భాష.
0: పోనీ, మీరు స్నేహితులంటే పడి చస్తారనుకుంటాను.
2: చావన్లేండి.
0: క్షమించాలి, అచ్చు పొరపాటు, వేగంగా దొరికింది. మళ్ళీ సవరణ చేస్తాను.
2: ఏమైనా సేకరించారా లేదా?
0: 5 వారాలకు సరిపడేది మా పత్రికలో ఊరగాయల నానే ఇస్తున్నాను.
2: ఇంతకు హంతకులు ఎవరో ఆరా తీశారా లేదా?
0: అయ్యా, గడ్డ పలుగులే గాలికి పోతుంటే పుల్లాకులు పూర్తి చేస్తాయా? అవును, శరణాయానికి ఇటు నుండి కూడా దారుంది కదా?
2: ఉంది.
0: హంతకుడు ఎటు నుండి పోతున్నాడా అని?
2: ఎవరు చేస్తున్నారు, ఎటు నుండి పోతున్నారని కాదు మనం ఆలోచించాల్సింది. ఈ పసితనంలోనే పంచభూతాల్లో కలిసిపోతున్న వాళ్ళ దౌర్భాగ్యాన్ని గురించి, కాలసర్పు బుసల్లో కాలిపోతున్న వాళ్ళ విషాద జన్మలను గురించి మనం కన్నీరు విడవాలి. ఓకే, మీ బస
0: మీరు అనుమతిస్తే ఇక్కడే.
2: మా విషయంలో ఆహ్వానమే గాని తిరస్కారం ఉండదు.
0: కొసన మోదుగు పూస్తే మొదల్ల సంపంగ పూస్తుందా? ఈ గొప్పదనం మీ వంశంలోనే ఉందని తెలుసుకున్నాను.
2: ఓకే ఓకే, లోపలికి వెళ్ళండి. మీకు ఇష్టమైన గదిలో విషయాన్ని తీసుకోండి.
0: ఏమండి, లోపలేదో మయసభలాగా ఉంది. మీరు మరోలా అనుకోకపోతే నా గదిని కొంచెం వేలు పెట్టైనా చూపిస్తారా?
2: షూర్, పదండి.

హలో ఇన్స్పెక్టర్. అవునవునవును, ఆ అనాథ శిశువుని శవాల్ని కూడా చూశాను. నో నో నో నో నో నో, ఇహ ముందు ఇట్లా తినడానికి వీల్లేదు. ఆ వెరీ మెషిన్ పట్టుకోండి. ఎస్, నా శరణాలయం అంటే మృత్యుకోపం కాదని ప్రపంచాన్ని నిరూపించండి. బాధే కాదు ఇన్స్పెక్టర్, నా రక్తమే నీరైపోతుందేమోనంత క్షోభ నన్ను సలపర పెడుతోంది.

0: ఇప్పుడు నేను అనుభవించేది విచిత్రమైన చిత్రహింస. ఎస్, అందుకే ఈ కేసును మీరు త్వరగా సాల్వ్ చేయాలి. చెప్పండి, లేదా నేను పర్సనల్గా ఐజీని కలుస్తాను. ఈ వేదన నేను తట్టుకోలేను. ఎస్, ఓకే, ఆల్ రైట్. ఓ ఎస్, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకే, గుడ్ నైట్. కళా, కళా, ఏమైంది? మాట్లాడమే, పిచ్చిగా దేనిగా చూస్తున్నావేంటి? కళా, టెల్ మీ, వాట్ హ్యాపెన్ టు యు?
1: పాపలేండి, చుట్టూ చేరి ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు.
0: పాపలా, ఎక్కడ?
1: అదిగో అదిగో అక్కడ ఆ ద్వారం వైపు చూడండి.
0: నువ్వు మరీ ఫ్రీజన్ అయిపోతున్నావు.
1: లేదండి, నా కళ్ళారు చూశాను.
0: ఎక్కడ?
1: ఎంతెంత కళ్ళు బయటకు పుచ్చుకొచ్చిన నాలుక మీరు మీద నరాలన్నీ ఒప్పి.
0: ఓ కళా, నువ్వు పసిపిల్లలో చేరిపోతున్నావు.
1: నన్ను వాళ్ళతో పోల్చకండి, నేను చావులు భరించలేనండి.
0: ఓకే ఓకే,
1: తను అనుభవించలేనండి.
0: ఓకే, నేను చెప్పాను కదా నీ మనసు చిన్నది అని. మై డియర్ కళా, ఈ జీవితం పురిపెట్టి విసిరిన బొంగరాలు లాంటి, ఎంత వేగంగా తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు అలసిపోక తప్పదు, ఆగిపోక తప్పదు.
1: ఏమండి, మీరు మీరు నా దగ్గరే ఉండండి.
0: ఓకే ఓకే,
1: అప్పుడు అప్పుడు నాకు ఏ భయము ఉండదండి.
0: సరే కళా, భయం అనేది మంచుగడ్డ లాంటిది, ద్రవిస్తుంది, తిరిగి ఘనీభవిస్తుంది, మనిషిలో అది పోదు రాదు.
2: హలో శ్రీకాంత్.
0: ఓ ప్రవీణ్, లక్కీ, యువర్ ఆన్ టైమ్.
2: వాట్ మేడ్ మీ టు రీచ్ దట్ లక్?
0: ప్రవీణ్, మా కళ బెదిరిపోతుంది. మరో విధంగా చెప్పాలంటే అధైర్యంతో అల్లాడిపోతుంది. షీఈస్ బికమింగ్ నర్వస్.
2: ఐ సీ. ఏమైంది కళ గారు?
1: ఏమీ లేదండి.
2: చెప్పండి, మీ అనీసీ ఏమిటో?
0: కళతో వచ్చిన చిక్కే అదే అండి, ఒంటరిగా ఉండి ఏవేవో మనసు నిండా పెరుచుకుంటుంది. ఒత్తిడి పెట్టి అడిగామనుకోండి తేలగొట్టేస్తుంది.
1: ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉంది డాక్టర్ గారు.
0: ఇంకా నయం, నా ముందు నిలబడటం అన్నావు కాదు.
2: అందరికీ ఆశ్రయం ఇచ్చే సహృదయుడు నీవు, నీ ప్రజెన్స్ కోరుకున్నా అందని వరం.
0: మై డియర్ ప్రవీణ్, నీ నేర్పు మెడిసిన్ నుంచి పొగడతల వైపుకు పరిగెడుతోంది.
2: బాల్యం నుండి నీ చెలిమిని పంచుకున్న మిత్రునిగా, నీ మనస్సుకు సన్నిహితమైన ఆప్తునిగా నాకు కలిగిన అభిప్రాయం ఇది. అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా. నీలో ఏదో సంఘర్షణ ఉంది, నీ బాధ ఏమిటో నాకు చెప్పు.
0: యూఆర్ ఎ గుడ్ సైకాలజిస్ట్.
2: నీ నా అనుబంధంలో ఇదొక చిన్న పరిశీలన మాత్రమే.
0: అవి చావులు కావు, సహజమైనవి కావు. క్రూరంగా, అతి ఘోరంగా చంపబడుతున్నారు వాళ్ళు. అది నా ఆవరణలో. నేను ఒక ఆదర్శంగా, జీవితాశయంగా నెలకొల్పిన శరణాలయంలో ఈ హత్యలు. దిక్కు మొక్కు లేని అనాథల్లా, దీనమైన చరిత్రకు వారసులు, కళ్ళు కప్పిన కామం జరిపిన నేరానికి బానిసలు. ఫలానా వారు నా తల్లి తండ్రి అని చెప్పుకోలేని దౌర్భాగ్యులు. వాళ్లను నేను చేరదీశాను, వాళ్లతోనే నా ఆశలు అల్లుకున్నాను. వాళ్ల చిలిపి నవ్వుల్లో, తప్పటడుగుల్లో నా ఆనందానికి రూపొందిద్దుకున్నాను. అటువంటి పసివాళ్లను, పగ ద్వేషం, కుట్ర, కుళ్ళు వంటనే చిరుమల్లె లాంటి ఆ చిన్నవాళ్లను చంపేయడానికి ఎవరు పూనుకుంటున్నారు? చెప్పు చెప్పు ప్రవీణ్, చెప్పు.
2: నీ మనస్తాపం తీరే మార్గం నే చూపిస్తాను శ్రీకాంత్.
3: శ్రీకాంత్?
0: రఘు, మీట్ డాక్టర్ ప్రవీణ్. హీఈస్ రఘు.
3: నమస్తే.
2: నమస్కారం.
0: నాలో సగం ఆవరించిన వాడు.
3: అంధకారంలోనా?
2: మిస్టర్ రఘు.
3: ఏం డాక్టర్?
2: మీకు చూపు మధ్యలోనే పోయింది కదా.
0: ఎంత, 2 సంవత్సరాలు కూడా కాలేదు.
2: ఐ సి.
0: ప్రవీణ్, నువ్వు ఫారిన్లో ట్రైనింగ్ అయ్యి వచ్చావు కదా, రఘుకు మళ్ళీ దృష్టి వచ్చే మార్గం చూడలేవు?
2: షూర్.
3: వద్దు డాక్టర్, వద్దు.
0: ఏమిట్రా?
3: అవును శ్రీకాంత్, నాకు ఇప్పుడే శాంతిగా ఉంది.
0: ఈ చీకట్లోనా?
3: అవును, ఇందులోనే నేను ఆశించే శాంతి ఉంది, తృప్తి ఉంది.
2: ఏది? ఒక్కసారి నన్ను చూడనివ్వండి.
3: వద్దు డాక్టర్, ప్లీజ్.
0: రఘు, అడ్డు చెప్పకురా.
3: నీకు తెలియదు శ్రీకాంత్, ఆనాడు కాలం ఆగ్రహించింది, నా కళ్ళకు తెరజార్చింది. ఈనాడది నాకు నిజంగా వరం.
0: నా మాట వినరా, నీకు మళ్ళీ చూపు వస్తుంది, నీలోను మార్పు తెస్తుంది.
3: నీ ఔదార్యం కన్నా నాకు చూపు విలువైంది కాదురా. అసలు ఈ కళ్ళున్నప్పుడు నా బ్రతుకంతా అవస్థలోనే గడిచిపోయింది. ఈ అంధత్వంలోనే ఆనాటిన ఆశలన్నీ జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఆ వెలుగునే మీరు తీయబోతున్నారా?
2: శ్రీకాంత్ ఆశించేది, నేను చెప్పేది మీకు ఇబ్బంది కలిగించేది కాదు. ఈ

0: ఇక్కటి నీ చేతను శాశ్వతంగా దూరం చేసేదే మా ప్రయత్నం.
1: ప్రవీణ్, ఈ డిస్కషన్ ఎందుకు? రఘుకు తిరిగి చూపు రావాలి.
0: ఆ విషయం నాకు వదిలేయండి.
2: శ్రీకాంత్,
1: రఘు, ఇది నా కోరికే అనుకో, వేడుకే అనుకో, కాదనుకో ప్లీజ్. ప్రవీణ్, ఎప్పుడు ప్రారంభిస్తావు?
0: నెక్స్ట్ సండే ఆపరేషన్.
1: ఓకే.
3: ఓహో, నిండైన సీను. ఇప్పుడు ఈ వరండా మళ్ళీ స్పెషల్ ఇష్యూ అంత బరుగా ఉందండి.
1: ఏమిటి, మీరు రెస్ట్ తీసుకోలేదా?
3: నీవు దంచమ్మా, నేను భుజాలు ఎగరేస్తానందంట వెనకట్టుకో ఇల్లాలు. ఈ ఇంటి కామందులు మీకే రెస్ట్ ససేషం అవుతున్నప్పుడు ఇక అతిథినైనా నాకెట్లా వస్తుంది? అవును, వీరి పరిచయ భాగ్యం.
1: హీఈస్ ఎ ఫేమస్ డాక్టర్ ప్రవీణ్, నా బాల్య స్నేహితుడు.
3: గ్లాడ్ టు మీట్ యూ డాక్టర్ ప్రవీణ్.
0: మై ప్లెజర్.
3: ఏదైనా విశేషం ఉంటే చెప్పండి డాక్టర్. స్పెషల్ బార్డర్ కట్టి మధ్యలో మీ అందమైన ఫోటోని పెట్టి మా జనమిత్రలో బిగించేస్తాను.
0: అంత గొప్పవాణ్ణి కాదులేండి.
3: అందుకే చేస్తానంటున్నది.
0: మరోసారి చూద్దాంలేండి. మిస్టర్ రఘు,
2: డాక్టర్
0: ప్లీజ్ ఫిక్స్ ఇన్ మై నెక్స్ట్ సండే.
2: మీ పట్టుదలని సడలించుకోరా
1: ప్రవీణ్. వాణ్ణి అడిగితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మా రఘు కళ్ళకు సండే ఆపరేషన్. ఈరోజే హాస్పిటల్ నుండి మా రఘు వచ్చేస్తున్నాడు. తనతో పాటు ఇంటికి వెలుగుని తెస్తున్నాడు.
3: అయితే ఇది ప్రముఖ వార్తే, మొదటి పేజీలోనే గుద్ది పడేయాలి.
1: అంతేకాదు, వాడి నిలువెత్తు ఫోటోను మీ పత్రికలో రంగుల్లో ప్రచురించండి. మనిషి మనిషికి ప్రచారం చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అదిగో మాటలోనే వచ్చేస్తున్నాను. వెల్కమ్, వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ బోత్.
0: బ్యాండేజ్ని హాస్పిటల్లో రిమూవ్ చేయొద్దన్నావు ఎందుకు శ్రీకాంత్?
1: చెప్తాను ప్రవీణ్. రఘు, నువ్వు ఇట్లా కూర్చో.
3: అయ్యా రఘు గారు, నేను మీకు స్వాగతం ఇచ్చాను, కాకపోతే దండ మాత్రం వేలేదు. కట్లు విప్పాక కన్నెర్ర చేయకండే.
0: ఈ సందర్భంలో మీరు ఉండటం ఎంతో హ్యాపీగా ఉంది హరిగారు.
3: డాక్టర్ ప్రవీణ్ గారి ప్రావీణ్యం చూడబోతున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది.
0: థ్యాంక్స్.
1: కళ, వచ్చావా? నీకోసం నేనే వద్దాం అనుకుంటున్నాను.
4: ఎందుకండి? డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్కారం. మీ ఆరోగ్యం ఎట్లా ఉంది?
4: మామూలుగా ఉంది.
1: కళ, డాక్టర్ ప్రవీణ్ తన మేధాశక్తినంతా ప్రయోగించి రఘుకు తిరిగి చూపు తెప్పించాడు. వాడు మళ్లీ వెలుగును చూడబోతున్నాడు. ఆ వెలుగుకి నువ్వు నాంది కావాలి. ఆ కట్లు నువ్వే విప్పదీయాలి.
4: నేనా?
3: ఎంత సస్పెన్స్ లో ఉంచారు శ్రీకాంత్ గారు. ఓపెనింగ్ సెరమనీ కడగారి చేత చేయించటం మీ విశాల హృదయాన్ని చాటి చెప్తోంది.
2: శ్రీకాంత్, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెట్టడం?
1: కళ ఈ ఇంటికి వెళ్ళాలే కాదు, ఇలవేల్పు లాంటిది. ఆ విషయాన్ని నువ్వు కాదనలేవు. ఈ రంగుల ప్రపంచాన్ని నువ్వు తిరిగి చూడబోవటం కళ చేతుల మీదగా తిరగనివ్వు. నా ముచ్చటం కాదనకు.
0: కానివ్వండి కళగారు.
4: వద్దండి.
1: ఏం కళ, రఘు మనందరినీ చూడటం నీకు ఇష్టం లేదా?
2: శ్రీకాంత్, నీ చల్లని చేతులతోనే ఈ కార్యం కూడా కానీ, లేకపోతే ఈ కట్లు ఇలాగే ఉండిపోని.
1: ఒక్క క్షణం ఉండు రఘు. కళ ప్లీజ్, నా ఈ కోరికను కాదనకు. దూరమైపోయిన ఈ ప్రపంచాన్ని తిరిగి వాడికి సన్నిహితం చెయ్యి. ఇందుకు నీకు మించిన అర్హత ఇక్కడెవరికీ లేదు. కళ, గో హెడ్.
4: అలాగే.
0: మిస్టర్ రఘు, రెప్పలు మెల్లిగా తెరవండి.
1: రఘు, నన్ను నా నీడ వంటి కళను ప్రథమంగా చూడు. ఆత్మీయతను, ఆదరణను దోసిళ్లలో నీకు పంచిన నా కళను కళ్ళ నిండా చూడు. పరవశించు చూడు. వికారంగా నిన్ను చుట్టుముట్టిన ఆ చీకటికి ఇదే సరైన విముక్తి.
0: మిస్టర్ రఘు,
2: నేను అదృష్టవంతుడు డాక్టర్. నా స్వప్నం నాతోనే ఉండిపోయింది.
0: రఘు, మేమంతా స్పష్టంగా కనిపిస్తున్నామా?
1: ప్రవీణ్, నా హృదయాన్ని కోసిచ్చినా ఇంకా నీకు రుణపడే ఉంటాను.
3: రఘు గారు, నేను నేనుగా కనిపిస్తున్నానా లేక ఏమైనా మసకలో ఇరుక్కున్నానా?
2: శ్రీకాంత్, నీ ఆనందానికి మళ్ళీ అడ్డు తెర వేస్తున్నందుకు చింతిస్తున్నాను. నా చుట్టూ అల్లుకున్న నల్ల మబ్బులు అలాగే ఉండిపోయినాయి.
1: రఘు,
2: మీరందరూ ఉన్నా మిమ్మల్ని చూడలేని నా బలహీనత ఎప్పటి మాదిరిగా నాతోనే ఉండిపోయింది.
1: ఏమిటంటున్నావురా?
0: మిస్టర్ రఘు, దృష్టి నిలవడంలో ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా?
2: నాకు చూపు రాలేదు డాక్టర్. మీ ప్రతిభ కన్నా నా దురదృష్టం బలమైందని రుజువైంది.
1: రఘు, రఘు,
3: రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు.

0: మై గాడ్, దిస్ ఇస్ మై బ్యాడ్ లక్.
1: అసలేమీ కనిపించటం లేదా మిస్టర్ రఘు?
2: లేదు డాక్టర్, చీకటి ముసుగు అలాగే ఉంది.
0: నా రఘు జీవితానికి కొత్త రూపం ఇవ్వాలనుకున్నాను ప్రవీణ్. నీ ప్రయోగంతో వాడి భవిష్యత్తు భద్రత ఏర్పడుతుంది అనుకున్నాను. చివరకు నా ఆశ ఆశగానే మిగిలిపోయింది.
1: అంతేకాదు శ్రీకాంత్, ఒక డాక్టర్గా నేనెంత అసమర్థుడో కూడా రుజువు చేసుకున్నాను.
2: అబ్బే, అదే కా డాక్టర్, మీ ప్రయత్నం కన్నా ఇలాగే ఉండిపోవాలన్న నా కోరిక ఎంత బలమైందో తెలిసొస్తుంది.
3: మళ్ళీ ఆపరేషన్కు సవరణ ఏదైనా చేస్తారా?
1: కొంతకాలం పోవాలి శ్రీకాంత్. నిన్ను డిజపాయింట్ చేసినందుకు విచారిస్తున్నాను. ఎప్పటికైనా నా చేతి ద్వారానే రఘుకు చూపు తెప్పిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. బిలీవ్ మీ.
0: ఓకే
1: ఓకే. కరెస్పాండెంట్ గారు, ఒకసారి మా హాస్పిటల్కి రండి.
3: ఇప్పుడు వస్తే అభ్యంతరమా?
1: ఇట్స్ ఎ ప్లెజర్.
3: అయితే ఆలస్యం ఎందుకు? పదండి.

0: గుడ్ మార్నింగ్ టు ఆల్.
1: గుడ్ మార్నింగ్. మీరు
0: మీ అందరికీ అయిస్టుండే అయినా ఇక్కడ కావాల్సిన వాడిని.
1: అంటే ఓ ఐ సీ, యు ఆర్ మిస్టర్ చరణ్ ఫ్రమ్ సిబిఐ.
0: ఎస్ ఎస్,
1: సో గ్లాడ్ టు సేవ్ యూ. ఇవి నా భార్య కళ, ఇతను నా స్నేహితుడు రఘు.
0: ఓ హ్యాపీ టు మీట్ యు ఆల్.
1: వాడికి ప్రపంచం రహస్యంగానే ఉండిపోయిందిలేండి.
0: అంటే
1: వాడిని చూపు దగా చేసింది సార్
0: ఈ మధ్యన నా మిస్టర్ రఘు.
2: అవునండి.
0: ఎనీ యాక్సిడెంట్?
2: వెల్డింగ్ వర్క్స్ లో.
0: కళాదేవి గారు, మిమ్మల్ని ఒంటరి వారం చేసి మేమే మాట్లాడుకుంటున్నాం.
3: ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు.
0: ఆ శ్రమ మేం తగ్గిస్తాం. ఇందర అనాథలను చేరదీసిన మీకు వారసులు లేకపోవటం నిజంగా విచారించదగ్గదే.
1: అభిమానం ఉన్నప్పుడు అందరూ వారసులే.
0: అఫ్కోర్స్ అఫ్కోర్స్, మీ ఆదరణ ఈ సెకండ్ లో చెప్పుకోదగింది.
1: నా ఆశయంలో ఇది ఒక భాగం మాత్రమే.
0: రఘు గారు మీరు బాల్య స్నేహితులు అనుకుంటాను.
1: కాలేజీ కవాటాల్లోని బంధమే చిక్కబడింది.
0: ఒక మిత్రుణ్ణి, అందున ఆసక్తుణ్ణి ప్రాణాల్లో ఆదుకోవటం మీ సహృదయతకు మరొకసారి.
1: నాట్ అట్ ఆల్. మనసు పెంచుకున్న ప్రతి మనిషికి ఇది సహజం.
0: ఆ సహజాలు వికృతంగా ఉన్నందుకే వింతగా ఉంది. మిస్టర్ రఘు.
2: ఏంటండి
0: మీరు ఇక్కడ ఉంటున్నది?
2: కాలం గడవక తోడు లేక.
0: అది కాదు నేను అడిగేది, ఎంతకాలం నుండి అని.
2: 2 సంవత్సరాల నుంచి.
0: ఐసి. ఈ అనాథ శరణాలయం స్థాపింపబడి
1: కొంచెం ముందుగా.
0: అయితే మిస్టర్ రఘు కూడా ఈ విషయం అంతా సన్నిహితమైనదే అన్నమాట.
1: ఏ విషయం?
0: ఏకబిగిన సాగే పసిపాపల హత్యల విషయం.
1: ఒక విధంగా మాకు ఈ అపరాధంలో భాగం ఉంది.
0: చెప్పండి.
1: హంతకుడు మా నీడలోనే తన కత్తికి పదులు పెట్టుకుంటున్నాడు.
0: మంచి విషయం చెప్పారు. శరణాలయం ఈ భవనం వెనక భాగంలో ఉంది. బయట నుంచి పురుగైనా దూరం లేనంత కట్టుదిట్టమైన కాపలా ఉంది. అయినా హత్యలు ఆగలేదు, దారుణాలు తగ్గలేదు. అంటే ఈ భవనంలోని వ్యక్తులే ఈ హత్యలకు బాధ్యులని చెప్పకనే చెప్తున్నది. అది వాస్తవమైనప్పుడు ఇక్కడుండే ప్రతి వ్యక్తిని పరిశీలించడం మా పరిశోధనలో ఒక భాగం. నేర నివృత్తికి ఎంతో అవసరం. అంతేనా మిస్టర్ శ్రీకాంత్?
1: మీ అనుమానాల్ని అభిప్రాయాల్ని ఖండించడానికి నేనెవరిని?
2: చూడండి, శరణాలయానికి మీరు పరిశీలించారా?
0: ఓఎస్, వచ్చే ముందే క్షుణ్ణంగా చూశాను.
3: ఆ పసిపిల్లల ప్రాణాలు తోడే పిశాచం ఇక్కడే ఉందంటారా?
0: అనటం కాదు, ఇందులోని వ్యక్తులే ఒకరు హంతకులు.
3: అంటే
0: ఇక్కడుంటున్నది ఎవరెవరు మిస్టర్ శ్రీకాంత్?
1: మేం ముగ్గురం, మా సర్వెంట్ రంగన్న, పేపర్ కరస్పాండెంట్.
0: ఐసి. అతను ఎక్కడ?
1: బయటకెళ్ళాడు.
0: అతను వచ్చింది
1: గత వారంలోనే.
3: ఏమిటండి ఏమిటండి ఇదంతా?
0: బయటపడే ఉప్పెనకు ముందర సూచనలేనమ్మా ఇవన్నీ.
3: అందుకే అందుకేనండి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు.
0: ఐసి. మిస్టర్ రఘు, మీకు పొద్దు గడవటం,
2: కడుపుకు పట్టినంత తింటాం, అలవాటైన బాటలో కాసేపు తిరగటం.
1: శరణాలయంలోనే ఎక్కువ పొద్దు పుచ్చుతాడు.
0: రోజు వెళ్తారా మిస్టర్ రఘు?
2: అవునండి.
0: పిల్లలందరూ మీరంటే
1: ఎంతో అభిమానంగా ఉంటారు.
0: ఐసి.
2: ఒక విధంగా వాళ్ళంతా నా ఆత్మబంధువులు, మేమంతా అనాథలం గనక.
0: నో, శ్రీకాంత్ వంటి మిత్రుడు మీకు అందనుండగా మీరు అనాథలంటే నేను అంగీకరించను.
2: ఇంకా నేను నిలబడి గాలి పీల్చుకోగలుగుతున్నానంటే మా శ్రీకాంత్ ఆదరణ వల్లేనండి.
0: మిస్టర్ శ్రీకాంత్, ఓ మారు శరణాలయాన్ని చూసొద్దామా?
1: ష్యూర్, లోపల ఉండి పోదామా?
0: యాజ్ యూ లైక్ ఇట్.
2: కళాదేవి గారు, భయపడుతున్నారా?
3: బాధపడుతున్నానా?
2: దేనికి?
3: భంగపడ్డానని.
2: గతాన్ని తలుచుకుంటున్నా.

0: నాకు గతం అనేది లేదు.
1: ఓ, విడిచివేశారా? ఆస్మృతులు, ఆ ముద్దలు నుండి విడుదలవటం మీకు ఆనందం, అవసరం కూడా.
0: ఏమిటి ఏమిటి మీరు అనేది?
1: ముందు జరగబోయే పరిణామాలకు ఎవరు ఎటు విసిరేయపడతారో, ఎవరు ఏ ఉప్పున కొట్టుకుని పోతారో అనే చింత నాకు లేకపోయినా, మీ శ్రేయస్సు కోరేవాడిని కనుక కొంచెం బాధగా ఉంది.
0: నా శ్రేయస్సుకి ఏమవుతుంది?
1: చేయదలుచుకుంటే ఏమన్నా అవుతుంది.
0: మిస్టర్ రఘు,
1: ఐఎమ్ సారీ, సన్నిహితంగా సంబోధించాను. నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పటం నా విధి. నాకేమైనా బాధ లేదు. నా అనేవాళ్ళు లేరు, కన్నీరు కార్చేవాళ్ళు లేరు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చివరికి శ్రీకాంత్తో అయినా సరే ఒంటరిగా వెళ్ళకండి.
0: శ్రీకాంత్ నా భర్త, మీ కర తీసుకోండి.
1: మీకు అశ్రమవుతుంది శశికళ, నేను అంధుణ్ణి కాదు. ఆశ్చర్యపడుతున్నారా?
0: అంటే మొదటి నుంచి నటనేనా?
1: కాదు, వెల్డింగ్ పనిలో చూపు పోయింది వాస్తవమే. డాక్టర్ ప్రవీణ్ ఆపరేషన్తో తిరిగి వెలుగొచ్చింది వాస్తవమే.
0: చూపు రాలేదని దేనికి దేనికి చెప్పావు?
1: కళ, నా అంధత్వంలో నీ స్వరూపాన్ని చూడలేకపోయినా నన్ను లాలించి నా వేదనను మరిపించే నీ స్వరాన్ని వింటూ ఊరట పొందాను. నా కళ్ళకు ఆపరేషన్ జరిగింది. ఆ బ్యాండేజీని శ్రీకాంత్ నీ చేత విపదీయించాడు. నాకు తిరిగి చూపు వచ్చింది. ఎదురుగా నువ్వు, నీ జ్ఞాపకాలు, అనుభవాలు నన్ను పరవశింపజేసేవి. అయినా ఆ కథాది శాశ్వతంగా సమాధి చేయాలని, కొత్త రూపం ఇవ్వరాదని భావించి అంధకారంలోనే ఉండిపోయాను.
0: అన్నాడు అన్నాడు ఆ నేరం చేసినందుకు ఈనాడు ఇలా ఏడిపిస్తున్నావు కదా.
1: కళా ప్లీజ్,
0: ఆనాడు నువ్వు దూరం చేయకపోతే ఈ దాగుడు మొదల బతుకు ఏది కాదు. నాకు ఈ చీకటి వలయంలో గించుకునే స్థితి వచ్చేది కాదు. నాకు
1: జరిగింది ఏమిటో నీకు చెప్పాలని ఈరోజు నేను బయటపడ్డాను. నా కళ్ళ కప్పుకున్న కర్రను విప్పుకున్నాను.
0: ఆ కథ మీద నాకు గుర్తు చేయొద్దు, నా కుండెల్లో నిప్పులు పోయొద్దు.
1: కళా, నిజం చెప్పాలంటే ఏ ప్రేమకు ఆప్యాయతకు నోచుకొని వ్యర్థ జీవితం నాది. ఒక్క ఆశాకిరణం కూడా లేని ఎడారి జీవితం నాది. నీ జీవితంలో ఏ నాటికైనా నువ్వు రాజీ పడతావని, ఆ పడే నేర్పును పెంచుకోగలవని నేను ఎదురుచూశాను. వెను తిరిగి చూడలేంత వేగంగా నువ్వు నీ వర్తమానాన్ని మలుచుకోగలవని ఆశించాను. ఆ భావంతోనే నా అంధత్వం తొలగినా ఇంకా చీకటినే కప్పుకొని నటించాను కళ.
0: అసలు నేను స్త్రీనై పుట్టడం మీద అపరాధం అయ్యింది. ఈ జీవితం నాకు ఇచ్చిన శిక్ష ఇది. ఆనాడు మనసిచ్చి నిన్ను ప్రేమించాను, నువ్వు దూరమయ్యావు. ఈనాడు నా నీ బంధం ఏర్పడ్డ మనిషితో ఈ జీవితం చాలిద్దామనుకున్నాను, కానీ అన్నిట వేయబడ్డాను. స్త్రీ మనసు పడేవన్నీ కోల్పోయాను. అసలు స్త్రీగా నేనేనాడు చచ్చిపోయాను.
1: శ్రీకాంత్కు నువ్వు అంటే అభిమానం లేదని నేను అనుకోను.
0: అభిమానాలు దానాలు చేసేవి కావు, కలలు కనేవి, కలిసి పంచుకునేవి.
1: నువ్వే శ్రీకాంత్కు ఒక కానుకగా మారిపోవాలి.
0: నువ్వు భావంతో పరధ్యానంతో నిండిన శ్రీకాంత్ మనసులో నా రూపం లేదు.
1: అంత మాట అనక్కల,
0: నీకు స్నేహాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, నాకే ఉన్నాయి. ఏమీ లేదు, ఏమీ లేని మోడు నేను. లేకపోతే ఆనాడు నువ్వు నన్ను పారిపోయేవాడివి కాదు.
1: కళ, ఆ రోజు నీలో నా రూపం పెరుగుతోందని, నిన్ను వదిలి వెళ్ళవద్దని నువ్వు ఎంత ప్రాధాయపడి చెప్పినా, నీ తల్లిదండ్రుల పట్టుదలలు పొంతాలు గురించి నువ్వెంత కలవరం చెందినా నా తొందరపాటే నీ నుండి నన్ను తరుముకుంటూ పోయింది. ఉద్యోగం లేక, నీ మొహం చూడటానికి మనసు రాక, నిన్ను పోషించుకునే దిక్కు లేక నీకు అందరంత దూరంగా వెళ్ళిపోయాను. నీకు ద్రోహం చేద్దామని కానీ, 10 మందిలో నిన్ను దోషిగా నిలబెడదామని కానీ కాదు కళ, నేను నిన్ను విడిచి వెళ్ళింది.

0: హాస్యాన్ని వారికి చెప్పుకోలేక ఈ రంపపు కోతను భరించలేక నా మలినాన్ని దాచుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ అసలు ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి చెప్పు.
1: కళ ప్లీజ్, నువ్వే అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వాలి.
0: బలిపీఠానికి సిద్ధం చేసే జంతువును అలంకరిస్తారు, నీ సానుభూతి నా విషయంలో అటువంటిదే. అవును, నా బ్రతుకు ఇప్పుడు ఇంతే.
1: ఈ హత్యలు ఎవరో పిచ్చిపట్టి చేస్తున్నావు, కావాలని కక్ష కట్టి సాధిస్తున్నవే, దానికి నిలయం కూడా ఈలే.
0: అంటే
1: శ్రీకాంత్ విషయంలో అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కళ లోగడ నాకు కనిపించినప్పటి కళాత్మక హృదయం కాదు వాడిది. ఇప్పుడు దాని వెనక ఏదో భయంకరమైన వ్యూ

0: కుమారుడివి, నా మీద పగ సాధించడానికి, నా జీవితాన్ని అంతం చేయడానికి నువ్వు ఇక్కడ కూర్చో. అది సాధ్యం కానందువల్ల శ్రీకాంత్కు నాకు మధ్య ఆఘాతం సృష్టిస్తున్నావు, ద్వేషాన్ని నిలిపిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండరాదు, నీ నీడ ఇక్కడ పడరాదు. వెళ్ళు, వెళ్ళి నా ఇంటి రోజులు వెళ్ళు. మా మీద అక్కసుత ఈ పసిపిల్లల్ని చంపుతున్నది కూడా నువ్వే. నువ్వు ఇక్కడ ఉంటే ఏలే మృత్యు కోపం అవుతుంది. నీ కూడా తెలియక నీ ముందు కూడా నా వెళ్తుంది వెళ్ళి పూసుకున్నాను. నన్ను నేనే చూపించుకుంటున్నానండి, చూపించుకుంటున్నాను.
1: ఏమిటా రఘు, ఏమిటి కళకు మళ్ళీ ఎవరైనా కళ్ళలోకి వచ్చి కన్నెల చేశారా?
2: శ్రీకాంత్, నీతో విషయం చెప్పాలి.
1: సందేహం ఎందుకు?
2: నీ సమ్మతి కొరకు.
1: ఏమిట్రా, నేనేమంతా పరాయవాణ్ణా?
2: కాదు, నేనిక్కడి నుంచి వెళ్ళబోయే ముందు నీ రుణాన్ని ఏ విధంగా నువ్వు తీర్చుకోలేని నా ఆసక్తితను నువ్వు మన్నించాలరా.
1: ఏమైందిరా నీకు ఈరోజు?
2: శ్రీకాంత్, నేను ఇప్పుడు అందుని కాడు. డాక్టర్ ప్రవీణ్ చేసిన ఆపరేషన్తో నాకు చూపు వచ్చింది. అయినా అలాగే నటించాను ఇంతకాలం.
1: నిజమే నువ్వు చెప్తుంది?
2: నిజమే శ్రీకాంత్.
1: నాకు ఇంతకాలం ఈ విషయం నా నుండి కూడా ఎందుకు దాచావు? ఈ ఆనందం నేను అనుభవించకూడదా? నీకు నేనేం తక్కువ చేశాను? నన్ను ఇంత దూరం చేస్తున్నావు.
2: శ్రీకాంత్, నా శరీరం అంతా ముడుపు కట్టిన నీ రుణం తీర్చుకోలేరా?
1: మన మధ్య రుణాలు ఏమిట్రా?
2: ఒరే శ్రీకాంత్, ఇప్పుడు నా మనసులో ఉన్న కోరిక ఒకటేరా, నువ్వు 1000 సంవత్సరాలు జీవించాలి, 1000 పండగలు చేసుకోవాలరా.
1: రఘు.
2: శ్రీకాంత్.
1: రఘు.
2: రే శ్రీకాంత్.

0: మీరు శ్రీకాంత్ ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటాను.
1: అంతేకాదు ఆత్మీయుని కూడా.
0: ఐ సీ, సో యు ఆర్ మిస్టర్ ప్రవీణ్.
1: ఎగ్జాక్ట్లీ. మీరెవరో తెలుసుకోవచ్చా?
0: ఐఎమ్ చరణ్ ఫ్రమ్ సిబిఐ.
1: గ్లాడ్ టు మీట్ యు.
0: శ్రీకాంత్ మీకు బాల్యమిత్రుడు కదా?
1: అవును.
0: సో అతని అలవాట్లు, అభిరుచులు, భావ స్వభావాలు మీకు బాగా తెలుసుండాలి.
1: సన్నిహితంగా కలిసి మెలిగినప్పుడు ఇది సహజమే.
0: మరి అతని మనస్తత్వాన్ని బహిర్గతం చేసే ఒక్క మీ అనుభవం చెప్పగలరా?
1: ఇతరుల కష్టాన్ని తనవిగా ఎంచి మదనపడే జాలి హృదయం శ్రీకాంత్ది.
0: ఐ సీ.
1: తను అనుకున్నది జరిగి తీరాలనే పంతం పట్టుదల అధికం. ఆవేశముచ్చిన క్షణికం, ఉద్రేకంలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించిన ఆ తర్వాత క్షమాపణ అర్థించటానికి కూడా వెనుకాడని నిర్మల హృదయం శ్రీకాంత్ది. ఇంతకీ ఇదంతా దేనికి అడుగుతున్నారు మీరు?
0: అసలైన దోషుల్ని కట్టడి చేయటానికి, నిరపరాధుల్ని ఆదుకోవడానికి.
1: అంటే
0: ఇక్కడ జరిగే శిశు హత్యలు మీకు తెలియనివి కాదు డాక్టర్?
1: దానికి శ్రీకాంత్ వ్యక్తిత్వానికి?
0: అఫ్కోర్స్ అఫ్కోర్స్, సంబంధం లేకపోవచ్చు. కానీ తీగ ఎక్కడ చేతి కిందనే మొదలకు ఆధారం దొరుకుతుంది కదా. ఒక మిత్రుడిగానే గాక శ్రీకాంత్ శారీర మానసిక తత్వాన్ని అవగాహన చేసుకున్న డాక్టర్గా మరేదైనా చెప్పగలరా?
1: ఈ హత్యలు శ్రీకాంత్ని బాగా కృంగదీశాయి. అతని మనస్సుకు నిలకడ లేకుండా చేశాయి. తను నెలకొల్పిన శరణాలయంలోనే ఈ దారుణాలు జరుగుతున్నందువల్ల శ్రీకాంత్లో అశాంతి, ఆవేదన గూడు కట్టుకున్నాయి. మనసులో దాన్ని తేలిగ్గా ఎదుటి మనిషికి చెప్పే స్వభావం శ్రీకాంత్ది కాకపోయినా, అతన్ని అతి సన్నిహితంగా అబ్జర్వ్ చేసిన నాకు కలిగిన అభిప్రాయం ఇది.
0: థ్యాంక్స్ డాక్టర్, చాలా విలువైన విషయాలు చెప్పారు. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు మరేమి అనుకోరు కదా?
1: నో. ఈ విషాద వలయం నుండి శ్రీకాంత్ ఎంత త్వరగా విముక్తుడైతే నాకు అంతగా హ్యాపీ. అంతవరకు నాకు శాంతి లేదు. ఇందుకోసం మీరే విధంగా సహకరించమన్నా నేను సంసిద్ధంగా ఉన్నాను.
0: అవసరమైనప్పుడు తిరిగి మిమ్మల్ని కలుస్తాను. మరి మీరు శ్రీకాంత్ని కలుస్తారా?
1: ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎందుకులేండి? క్రిందికి వస్తే చెప్పండి, మళ్ళీ వస్తానన్నాను.
2: చివరికి రంగన్ను కూడా బలైపోయాడు. నా ఇంటిని, నన్ను అభిమానించి ఆత్మీయుడు కూడా ఆహుతైపోయాడు.
3: హలో ఇన్స్పెక్టర్, నేను చరణ్ మాట్లాడుతున్నాను. ఎస్ కమ్ హియర్, వన్ మోర్ మర్డర్. అవును, అట్లాగే చేద్దాం. ఓకే. పులి బోరులో పడేందుకు ఆహారం పెట్టి చిన్న ప్రాణిలాగా రంగన్న హత్య చేయబడ్డాడు. మిస్టర్ రఘు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు?

0: రంగన్న ఆర్తనాదం విని.
1: మీ చేతిలో రంగన్న ప్రాణం తీసిన కత్తి ఉంది, అవునా?
0: అవును.
1: ఎందుకు చేశారు ఈ హత్య?
0: కారణాలు చెప్పలేకపోయినా మీరు వేసే శిక్షను స్వీకరిస్తాను.
2: రఘు, ఏమిట్రా, నువ్వు శిక్ష అనుభవిస్తావా?
1: నేరం చేసినప్పుడు ఎవరైనా అనుభవించాలి మిస్టర్ శ్రీకాంత్.
2: మిస్టర్ చరణ్, మా రఘు మనస్తత్వం నాకు బాగా తెలుసు. కోపం ఉంటేనే తెలియని మా రఘుని అనుమానిస్తున్నారా?
1: అనుమానించడమే కాదు, అరెస్ట్ కూడా చేయడం నా కర్తవ్యం.
2: మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. వాడు అమాయకుడు.
1: అయినా అంధుడిగా నటించడంలో తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు.
2: చూడండి, అది మా వ్యక్తిగత విషయం.
1: అది అతని నేర్పుకు తార్కాను.
3: ఏమిటిదంతా?
2: రఘు హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
3: హత్య?
1: అవునమ్మా, రంగన్నను అతి దారుణంగా మర్డర్ చేశాడు.
3: రంగన్నను? రంగన్నను చంపేశారా?
1: ఎస్.
3: ఆ తోడును కూడా తుడిచేశారా? కొడుకు చావుతోనే కుంగిపోయి మంచి మిక్కిన ఆ రంగన్న ఎవరికి ద్రోహం చేశాడండి? ఎవరు ఎవరంత పాపాన్ని కొడిగట్టారు?
2: నువ్వు లోపలికి వెళ్ళు.
3: వెళ్తానండి, వెళ్తాను. ఈ ఇంట్లో నుండే వెళ్తాను, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతానండి. అంతవరకు ఈ శని నన్ను ఇట్లా పీక్కు తింటూనే ఉంటుంది.
1: మిస్టర్ శ్రీకాంత్, మీ మిస్సెస్ లోపలి తీసుకెళ్ళండి.
3: నా ప్రాణాన్ని తీసుకెళ్ళండి, నాకు విముక్తి లభిస్తుంది. ఈ క్షోభ సమాప్తం అవుతుందండి. ఈ యాతన తీరిపోతుందండి, తీరిపోతుంది.
1: మిస్టర్ రఘు, మీరు లోనికెళ్ళచ్చు, కానీ మీరు హంతకులన్న విషయం మర్చిపోవద్దు.
0: మీ ఆధీనం నుండి తప్పిపోతే
1: మీరెంత దూరం పోయినా మీ వెనకనే నేనుంటాను.
0: నా మీద మీరుంచిన నమ్మకానికి థ్యాంక్స్. వెళ్తా.
4: నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు చావు, చావు, అందరూ చావాలి. ఎవరిని బతకని మనం? చావండి, చావండి. రై రై, నువ్వెక్కడ, నువ్వేం చేస్తున్నావు?
1: హలో శ్రీకాంత్, అవి రబ్బర్ బొమ్మలు, తీయటానికి వాటికి ప్రాణం లేదు, విసరి కొట్టినా ఎదురు చెప్పలేవు.
4: రబ్బరు బొమ్మల?
1: అవును. మీ ఉన్మాదానికి ఇందరు పిల్లల జీవాలు తోడయ్యానా? నోరైనా విప్పి బదులు చెప్పలేని ఆ చిన్నవాళ్ళని అంత కర్కశంగా వేటాడాలా? దేనికి దేనికి చేశారండి హత్యలు? ఇంత అశాంతిని, ఆగ్రహాన్ని, ద్వేషాన్ని దేనికి పెంచుకున్నారండి వాళ్ళ మీద? ఇంకా ఎందుకండి దాస్తారు? చెప్పండి.
4: లేదు మిస్టర్ చరణ్, అవసరం లేదు. నన్ను నేను దాచుకునే ప్రసక్తే లేదు.
1: అయితే ఇంకే మీ మనసులో ఉన్నవన్నీ చెప్పండి.
4: చెబుతాను. ఈ బరువును నేను ఇక మోయలేను. నా గుండెల్ని క్షణక్షణం తొలిచివేసి ఈ పాపాన్ని ఇక నేను దాయలేను. వికృతంగాన అణువణువును ఆక్రమించిన అన్ని గుర్తుల్ని మీ ముందే దొరిచేస్తాను. కోట్లాది ఆస్తికి వారసుండైన నేను చిన్ననాటి నుండి స్వేచ్ఛ అనేది లేకుండా పెరిగాను. ఆ తపనలోనే, ఆ ఆరాటంలోనే కళ నాకు పరిచయమైంది. పెళ్లి చేసుకుంటా అన్నాను, ఆమె అంటూ చెప్పలేదు. నాన్నగారు, ప్రపంచము అంతా ఏకం ఎదురొచ్చినా సహనంతో, సాహసంతో కళను నాదాన్నిగా చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. నేను తండ్రిని కావాలని, నా కొడుకు నావలే పంజరంలో పక్షి కాకూడదని ఉబలాట పడ్డాను. అయితే మిస్టర్ చరణ్, మా వివాహమైన 6 నెలలకే కళ నాకు ఒక వారసుని అందించింది. నాలో అనుమానపు జ్వాల రగులుకుంది, అది నేను శాంతం ఆవహించింది. రక్త పరీక్ష చేయించాను, వాడు నా కొడుకు కాదని తేలిపోయింది. పగ, కక్ష, జుగుప్స, కార్పణ్యాలతో నా రక్త మాంసాలు భగభగలాడిపోయినాయి. ఆ నకిలీ వారసుడు నా వాడు కాదు, కాకూడదు. ఓ పసికందుపై చెప్పరానంత రోత పేరుకుపోయింది. ఆ పాపాన్ని పాతిపెట్టాలి, ఆ పేరును వదిలించుకోవాలి. సరిగ్గా ఆ అవస్థలోనే నా వాడుగా చలామణి అయ్యేవాడి గొంతు పిసికి చంపాను, కసిదీగా చంపాను. ఆనాటి నుండి దిక్కులేని పిల్లలంటే వెగటు, రోత. వీళ్ల చీకటి బ్రతుకులతో ప్రపంచంలోని వెలుగు మాసిపోకూడదు. శివి ప్రేతరూపాలు, అనాగరికంగా వెలిగే దిష్టి దీపాలు. ఆనాటి నుండి అనాథ శిశువులందరినీ చేరదీశాను, ఒక్కొక్కళ్ళ భారాన్ని ఈ భూమికి తగ్గించాను.
1: మిస్టర్ శ్రీకాంత్, మీ నేరాలన్నీ మీరు అంగీకరించారు, చట్టరీత్యా మీరు హంతకులు.
4: అవును, హంతకుండే.
0: చరణ్ గారు,

0: శ్రీకాంత్ ఇవన్నీ కావాలని చేసాను కాదు, ఏదో ఆవేశంలో తెలియని స్థితిలో ఈ ఘోరాలన్నీ జరిగిపోయినాయి. అసలు దీనికి మూల కారణం నేను, నన్ను అరెస్ట్ చేయండి.
1: మిస్టర్ రఘు, మీరు మంచి స్నేహితుడే కావచ్చు, కానీ నేరస్తుల్ని సమర్థించడం కానీ రక్షించాలని అనుకోవటం కానీ నేరం అన్న విషయం మీరు మర్చిపోకూడదు.
0: నా శ్రీకాంత్ జీవితం సార్థకం కావాలి, ఎందరికో తోడు నీడగా ఉండాలి, మరెన్నో జీవితాన్ని బాగు చేయాలి. అది ఇలా ఇలా ఇలా సమాప్తం కాకూడదు సార్.
1: 1 మినిట్ మీరుండండి రఘు. హలో, ఇన్స్పెక్టర్ గారా? ఎస్, అవును, నేను సిబిఐ ఆఫీసర్ చరణ్ మాట్లాడుతున్నాను. అంతా మనం అనుకున్నట్లే జరిగింది, మీరు వెంటనే బయలుదేరండి, నేను ఇక్కడే ఉంటాను. ఓకే
2: మిస్టర్ చరణ్, మొదటి నుండి నాదొక్కటే కోరిక, నా జీవితం నా అధీనంలో ఉండాలి, చివరికి నా చావైనా సరే. ఆ శ్రమ ఎవరికి ఇవ్వను, ఆ స్వేచ్ఛను ఎవరికి పంచను. అందుకే ఈ మాటలు మింగుతారు.
0: శ్రీకాంత్, శ్రీకాంత్ ఏంటా కళ, శ్రీకాంత్ ఏంటి, ఏ మాత్ర వేసుకున్నావు నువ్వు? ఏ శ్రీకాంత్, అయ్యో శ్రీకాంత్, ఏమైందా నీకు? అయ్యో శ్రీకాంత్,
3: దేవతలు సర్పరూపంలో వచ్చి పసిపిల్లల మీద పడగ పడతారని పెద్దలు చెప్తారు, అటువంటి పిల్లలు మహర్జాతకులు అవుతారట. ఇక్కడ శ్రీకాంత్ ఆ దిక్కులేని పిల్లల కోసం శరణాలయమైతే నెలకొల్పాడు, కానీ కాగిపోతున్న కసి ద్వేషాలతో వాళ్ళనే కాటు వేశాడు. ఆ పిల్లలకు మీరైనా దిక్కుగా నిలబడండి.

ఇంతవరకు దేవతలెత్తిన పడగ నాటకం విన్నారు. రచన డాక్టర్ పివి రమణ, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సినిగీతం విందాం. సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సీతారామ శాస్త్రగీతం, సంగీతం కెవి మహదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీతన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. కాదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక్కరోజు కూడా పడదు, రోజు కొట్టుకుంటారు. ఎప్పుడు చూసినా ఏదొకటి అనుకుంటూనే ఉంటారు, అసలు ఖాళీగానే ఉండరు. అదే అబ్బా మన చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు ఎంత కొట్టుకున్నా సరే దానిలో ప్రేమ దాగుంటుంది కదా. ఇదైతే నిజం. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే ఒకరికోసం ఒకరు పక్కాగా నించుంటారు. అండ్ చిన్నప్పుడు చెప్పట్లేదు, పెద్దగయ్యాక, అంటే పెద్దగయ్యాక ఇప్పుడు చెల్లెకో, అక్కకో, తమ్ముడికో హెల్ప్ కావాలనుకోండి, ఫస్ట్గా మన సిబ్లింగ్సే నించుంటారు. అదే చిన్నప్పుడు అనుకో, నువ్వేమైనా లాస్ట్ టైం నాకు చేసినావా, అప్పుడు ఎట్లా చేసినావు, నేను ఎందుకు చేయాలి నీకోసం, నేను చెయ్యను పో, ఇట్లా అంటూ ఉంటారు. అంతేగా మరి చిన్నప్పుడు. అవును, కానీ మన అమ్మమ్మలు, నానమ్మల జనరేషన్ రాఖీ అంటే ఇంట్లోనే అందరూ కలిసి ఉండేవాళ్ళు. అన్నయ్య కోసం చెల్లెలు రాఖీ తీసుకొచ్చేది, స్వీట్స్ అని, కొత్త బట్టలని ఇంట్లో సందడిగా ఉండేది. మరి మన పేరెంట్స్ జనరేషన్లో ఏమో రాఖీ కట్టడానికి బస్ ఎక్కి పుట్టింటికి వెళ్ళడం లేదా దూరంగా ఉంటే ఫోన్ కాల్ చేయడం వరకు ఉండేది. మరి మన జనరేషన్లో అదేనబ్బా, మన జెన్జీ జనరేషన్లో ఎలా ఉంటుంది, అన్నా ఈసారి యూపీఐలో పంపించు, బ్రో కొరియర్ ట్రాక్ అవుతుందా, అక్కేమో రాఖీ పంపించిన చూడు వాట్సాప్లో అని, ఇట్లా ఉంటుంది మన జెన్జీ జనరేషన్లో. మరి కాలం మారింది, టెక్నాలజీ మారింది, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ మారింది, అన్నీ మారాయి. కానీ రాఖీ కట్టేటప్పుడు వచ్చే ఆ ఫీలింగ్ మాత్రం మారలేదు. అదే ఈరోజు మన కథ అన్నమాట. ఒకప్పుడబ్బా రాఖీ పండుగ అంటే ఇంట్లో అందరూ ఒకే చోట కలవడం, ఇప్పుడేమో ఫ్యామిలీ గ్రూప్లో హ్యాపీ రాఖీ ఎవ్రీవన్ అని ఒక మెసేజ్ ఉంటుంది అంతే. అండ్ ఆల్సో ఒకప్పుడు ఫోటో తీసుకోవాలన్న రక్షాబంధన్ రోజు ఒక ఫిల్మ్ డెవలప్ చేయాలి, ఇప్పుడేమో రాఖీ కట్టిన వెంటనే వెయిట్ వన్ మోర్ ఫోటో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేయాలబ్బా, ఇంకో ఫోటో దిగుదాం కదా, అన్నీ ఆగు క్యాండిడ్ దిగుదాం, అక్క ఫిల్టర్ వద్దక్క అంటూ 100కి పైగా ఫోటోలు దిగుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటిదో తెలుసా, అప్పట్లో టెక్నాలజీ ఎక్కువగా లేకుండే, బట్ అందరూ ఒకటే దగ్గర ఉండి మస్తు టైం స్పెండ్ చేసేటోళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ అథర్స్ లెవెల్లో ఉంది, కానీ అందరు గడిపే టైం చాలా తక్కువ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సరే జెన్జీ, మీకు ఇప్పుడు స్పెషల్ టాపిక్. మీ అన్నయ్య మీ కోసం ఏం చేస్తాడు, స్టోరీ చూస్తాడా, కానీ రిప్లై మాత్రం ఇయ్యాడు, స్టోరీ చూస్తాడు, ఆన్లైన్లోనే ఉండడు, కానీ రిప్లై మాత్రం ఇయ్యాడు. మీ బర్త్డేకి హ్యాపీ బర్త్డే రా అంతే. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మాత్రం ఏం జరిగింది అని ఫస్ట్ కాల్ చేసేది అతనే. మరి అక్కేమో నీ హెయిర్

స్టైల్ మీద కూడా కమెంట్ వేస్తుంది, నీ డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా జడ్జ్మెంట్ ఇస్తుంది, మన డెసిజన్ మీద లెక్చర్ ఇస్తుంది, ఎందుకు అట్లా చేసినావు అని చెప్పి. కానీ మనకు నిజంగా ఏదైనా అడ్వైస్ కావాలంటే మాత్రం ముందుగా గుర్తొచ్చేది మన అక్కనే. అండ్ మరి తమ్ముడు రోజు ఇరిటేట్ చేస్తాడబ్బా, అసలు ఇలా విసుకొస్తూ ఉంటుంది. అని చెల్లెలేమో అన్నయ్య లేదో అక్కది చార్జర్ అని, స్నాక్స్ అని, బట్టలని అన్నీ తీసేసుకుంటూనే ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు అరే నువ్వు ఎక్కడున్నావు అని అడిగేది వాళ్ళే. ఇది కదా మన జనరేషన్ ప్రేమ అంటే, లవ్ యూ అని చెప్తామేమో కానీ కొందరు చెప్పరేమో, కానీ తిన్నావా అని అడగడంలో ఉన్న ప్రేమ చాలా పెద్దది. మరి మన పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుందామా? మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో ఏమో సిబ్లింగ్స్ బాండ్ అన్నది ఒక వేరే లెవెల్లో ఉంటుండే. అంటే రిలేషన్షిప్ గోల్స్ అని ఎవ్వరూ పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ లేవు, రీల్స్ లేవు, స్టేటస్ లేవు, కానీ బంధం చాలా స్ట్రాంగ్ ఉండేది. ఒకే ఇంట్లో పెరగడం వల్ల అన్న చెల్లెళ్ళు ఒకే గదిలో చదువుకున్నారు, ఒకటే గదిలో చదువుకోవడం, బట్టలు వేసుకునేవారు ఒక లైక్ ఇప్పుడు అయితే కొట్టుకుంటున్నారు, బట్ ఆ కాలంలో అన్న బట్టలు చెల్లె చెల్లె బట్టలు ఐ మీన్ కొన్ని టీషర్ట్స్ లాంటివి వేసుకునేవాళ్ళు, ఒకటే ప్లేట్లో తినేవారు కూడా. అండ్ గొడవల సంగతి అంటారా, మామూలు లెవెల్ కాదు, మెత్తలన్నీ ఇట్లా చినిగిపోవాలి అట్లా కొట్టుకునేటోళ్ళు. కానీ అలక అన్నది ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఇప్పుడు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా అన్సీన్, అన్ఫాలో, నాతో మాట్లాడకపో అంటారు. అందుకే మన పెద్దల దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు, కొన్ని బంధాలకు ఎక్స్ప్లనేషన్ కంటే కాన్వర్జేషన్ ఎక్కువగా కాపాడుతుందని. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసేలా ఉండాలి. మీరు జెన్జీ అయినా లేదా 60-70 జనరేషన్ అయినా ఒక కామన్ మెమరీ మాత్రం ఉంటుంది కదా, మన వాళ్ళతో కలిసి నవ్విన రోజులు, ఆ జ్ఞాపకాలతో ఒక చిన్న పాట వినేసేయండి.

ఇప్పుడు ఒక చిన్న దెన్ వర్సెస్ నౌ చేద్దామా? అప్పట్లో అమ్మా అన్నే నన్ను కొడుతున్నాడే అనేవాళ్ళం, ఇప్పుడు మామ్ హీ లిటరలీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అంటాం. అప్పట్లో రాఖి కొనడానికి మార్కెట్కి పోయేటోళ్ళం, ఇప్పుడు ఇలా ఆర్డర్ చేస్తే చిట్కలో వచ్చేస్తుంది. అప్పట్లో అన్నయ్య దూరంగా ఉంటే ఇన్లైన్ లెటర్ అని ఉండేది, అవి రాసేటోళ్ళం, అలా పంపించేటోళ్ళం. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ ఉంది. అప్పట్లో ఎప్పుడు వస్తారో ఏంటో అంటుండే, ఇప్పుడు బ్రో లొకేషన్ పంపుజరా అంటాం. అప్పట్లో ఫ్యామిలీ ఆల్బమ్ ఉంటుండే, ఇప్పుడు గూగుల్ ఫొటోస్. అప్పట్లో రాఖీ కట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుంటుండే, ఇప్పుడు రాఖీ కట్టిన వెంటనే గిఫ్ట్ ఏంటి అంటారు. కానీ ఒకటి మాత్రం సేమ్, అప్పట్లోనూ ఇప్పుడు రాఖీ కట్టిన వెంటనే వచ్చే స్మైల్, అది మాత్రం టెక్నాలజీతో మారలేదన్నమాట. మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్దామనుకున్నా, ఏమంటారు? అయితే ఒక అన్నయ్య ఇంకొక చెల్లెలు చిన్నప్పుడు రోజు గొడవలు. చెల్లెలు అన్నయ్య బుక్స్ దాచేది, మరి అన్నయ్య ఏమో తన టాయ్స్ అన్నీ తీసుకునేటోళ్ళు. పెద్దయ్యాక అన్నయ్య జాబ్ కోసం ఇంకో సిటీకి వెళ్ళిపోయాడు అన్నమాట. చెల్లెలు తన స్టడీస్లో బిజీ అయిపోయింది, ముందులా మాట్లాడుకోవడం తగ్గిపోయింది. అయితే ఒకరోజు రాఖీ రోజు చెల్లెలు వీడియో కాల్ చేసింది. రాఖీని ఫోన్ స్క్రీన్ని చూపిస్తూ, అన్నయ్య ఈసారి నీకు రాఖీ ఇలా చూపించాల్సి వస్తుంది అని అనుకోలేదు అన్నయ్య అని అంటుంది బాధతో. అన్నయ్య నవ్వాడు, రాఖీ స్క్రీన్ మీద కనిపించినా సరే నువ్వు నా చెల్లమేవే కదమ్మా అంటాడు. అది అనగానే ఇక్కడ విషయం ఏంటిదనంటే, అబ్బా డిస్టెన్స్ మారచ్చు, టెక్నాలజీ కూడా మారచ్చు, మన ఎక్స్ప్రెషన్ మారలేం కదా, కానీ మన వాళ్ళు మన వాళ్ళే. ఇప్పుడు మీ అందరి కోసం ఒక ప్రశ్న, మీ ఇంట్లో మీకంటే పెద్ద జనరేషన్లో మీకు ఏ విషయంలో బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనిపిస్తుంది? అంటే మీకు వాళ్ళకి ఏ విషయంలో తేడా, ఐ మీన్ డిఫరెంట్, అంటే ఇప్పుడు మ్యూజిక్ టేస్ట్ డిఫరెంటా, లేకపోతే ఫుడ్ టేస్ట్ డిఫరెంటా, లేదా ఫ్యాషన్ టేస్ట్ డిఫరెంటా, టెక్నాలజీలో డిఫరెంటా, ఇలా దేంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది? నాకని కాదు, చాలామంది కనిపించవచ్చు ఇది. కొంతమంది పేరెంట్స్ ఆర్ లైక్ పాత జనరేషన్ వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు, మా కాలంలో అన్నమాట ఇట్లా స్టార్ట్ చేస్తారు కొంతమంది ఏమని చెప్పడం స్టార్ట్ అయితే. మన పేరెంట్స్ ఏదైనా కానివ్వండి ఇట్లానే మొదలు పెడుతూ ఉంటారు, మా కాలంలో అని. మన జనరేషన్ ఏదైనా చెబితే ఇక్కడ ఇది ఎలా తెలిసింది అని అంటే, ఇదా

0: నేను యూట్యూబ్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను అంటూ ఉంటాం. వాళ్ళు మన ఫ్యూచర్ కోసం వరి అవుతూ ఉంటాం, మనమేమో వాళ్ళ పాస్ట్ గురించి క్యూరియాసిటీతో ఉంటాం. ఇక్కడ బేసికల్లీ ఏంటిదంటే, ఈరోజు మీ పేరెంట్స్తో కూర్చొని వాళ్ళు వాళ్ళ రక్షాబంధన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి తెలుసుకోండి, మస్తు మజా వస్తుంది.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు Form 6, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇన్స్టా స్టోరీ కాదు, రీల్ కాదు, స్టేటస్ కాదు, ఒక్క ఫోన్ కాల్ మీ అన్నయ్యకో లేదా అక్కకో చెల్లికో తమ్ముడికో కాల్ చేయండి. మాట్లాడడం తగ్గిపోయి ఉంటే సింపుల్గా ఒక మెసేజ్ అయినా పెట్టండి, హ్యాపీ రక్షాబంధన్ అని. ఎలాంటి పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు, కొన్ని బంధాలకు ఒక చిన్న హాయ్ చాలు. మన పెద్దవాళ్ళు మనకి నేర్పింది బంధాన్ని నిలబెట్టుకోవడం. మన పెద్దవాళ్ళు ఇది ఎందుకు నేర్పించారు అని మనకి ఫ్యూచర్లో ముందుకెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. మన జనరేషన్ నేర్పుతున్నది మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలని. రెండు కలిస్తే, అంటే ఏది, బంధాన్ని నిలబెట్టుకోవడం అండ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం, ఇవి రెండు కలిస్తే మాత్రం ఆ రిలేషను, ఆ బాండ్ అందంగా ఉంటుంది. అండ్ మన పేరెంట్స్ దగ్గర ఉన్నది పేషెన్స్, మన జనరేషన్ దగ్గర ఉన్నది ఓపెన్నెస్. రెండు అవసరమే, ఎందుకంటే కాలం మారింది, మనుషులు మారాలి, కానీ ప్రేమ మాత్రం అలానే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి.

ఆకాశవాణి నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రి స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రి వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ధి దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1400

మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లా నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ధి ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIO కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన

0: ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ 2 టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్భంగా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హనుమకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని హనుమకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు

మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్ధంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ను సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండి బుద్ధప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర NHAI ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ శైలోల నిర్మాణం, నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1న ఛార్జిషీట్ విడుదల చేసి, ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంటవార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమం వినబోయే ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి గోమతి సుమచంద్ర గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు రాఖీ పౌర్ణమి విశేషాలను చెప్పుకునే ముందు ఒక చిన్న కథను విందాం. ఒక పెద్ద ప్రహారీ గోడ. అక్కడ ఒక వేప చెట్టు వలన గోడ కొంత దెబ్బతిని ఉంది. పక్కనే గుడిసెలు వేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. ఒకరోజు తెల్లవారుజామున ఒక పాప గుడిసెలో నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పడిపోయిన గోడ నుండి లోపలికి తొంగిచూసింది. ప్రహారీ గోడ నుండి కొంత దూరంలో లోపల చాలా పెద్ద భవంతి. దాని ముందు తెల్లటి కారు ఉంది. అలాగే చూస్తూ తన గుప్పిటలో దాచిన వస్తువును మళ్లీ ఒకసారి చూసుకుని చిరిగిన గౌనుకే చిన్న జేబు ఉంటే అందులో దాచి ఉంచి ఆ చిన్న దారి నుండి అవతలి వైపుకు వెళ్ళింది. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు అప్పుడప్పుడే రెక్కలు టపటపలాడిస్తూ ఆహారానికి ఎటు వెళ్దామా అని చూస్తూ ఉన్నాయి. ఆ పాప అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా కారు దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్లీ చుట్టూ చూసింది. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక జేబులో ఉన్న చిన్న వస్తువును పిడికిల్లోకి తీసుకుంది. కారుపైన ఉన్న జెండాకు ఆ వస్తువును కట్టి వెనుకకు పరుగు తీసేలోపు ఇద్దరు పోలీసులు వచ్చి ఆ పాపను పట్టుకున్నారు. భయపడిపోయిన ఆ పాప ఏడుపు అందుకుంది. అంతలోనే అక్కడకు ఒక 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి నెమ్మదిగా వచ్చేది చూసిన ఆ పాప ఏడుపు ఆపేసి కొంచెం భయంగానే నమస్కారం చేసింది. పోలీసులు కూడా ఆయనకు సెల్యూట్ చేశారు. ఆయన వారిని పక్కకు వెళ్లమని సైగ చేశారు. వాళ్లు ఆ పాపను వదిలి పక్కన నిలబడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి, "పాప, ఏం చేస్తున్నావిక్కడ? నువ్వు ఆ గోడ దగ్గరనుండి రావడం నేను చూశాను. అలా లోపలికి రావడం తప్పు కదా. ఇది కలెక్టర్ ఆఫీస్ అని తెలుసా నీకు? ఇలా ఎవర్నీ అడగకుండా తప్పుదారిలో రావడం చాలా పెద్ద తప్పు. అయినా నువ్వు చిన్నపాపవు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు, ఏం చేస్తున్నావు చెబితే దాన్ని బట్టే నేను చూస్తాను" అని చెప్పి చేతులు కట్టుకుని అలా నిలబడి ఆ పాపను చూస్తూ ఉన్నాడు. పాప నెమ్మదిగా నోరు తెరిచింది. "నేను ఈ గోడ పక్కన గుడిసెలోనే ఉంటాను సారు. మొన్న జెండా పండగ వచ్చిందా, అప్పుడు అందరూ మీ దగ్గరకు రావడం చూశాను. అందరూ ఏవో పేపర్లు ఇచ్చి మీకు దండం పెడుతున్నారు. అమ్మను అడిగినా ఆయన ఎవరు, ఎందుకు అందరూ దండం పెడుతున్నారు అని. ఆయన అందరి కష్టం విని సాయం చేసే దేవుడని చెప్పింది. అయితే నేను కూడా వెళ్లి సాయం అడుగుతాను అన్నాను. లేదమ్మా, మనం వెళ్లలేం, మనల్ని రానియ్యరు" అంది. అయినా ఆ రోజు ఎలాగైనా కలుద్దామని లోపలికి దూరినా సారు. నన్ను చూసిన ఒక పోలీసు అన్న బయటికి తరిమేశాడు. ఏం చెయ్యాలో తోయల ఏడ్చుకుంటూ అక్కడే బయట చాలాసేపు నిలబడ్డా. అలా రోజు నిలబడతానే ఉన్నా సారు. మీరు కారులో వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏదో చదువుకుంటా వెళ్తారు.

నిన్న కొంతమంది ఆడాళ్ళు మీ చేతికి పచ్చదారాలేవో కట్టడం చూశా. మీరు అందరికీ ఏవో కానుకలు కూడా ఇస్తుంటిరి. అమ్మకు చెప్పా, నాకు ఒక దారం చేసియమ్మా, నేనెళ్ళి కడతాను అని. అది అన్నదమ్ములకు కట్టే రాఖీ అన్నాది మాయమ్మ. మరి ఆ సారుకి అంతమంది సెల్లెళ్ళు ఉన్నారా అని అడిగా. లేదే, ఆళ్ళంటే పెద్దోళ్ళు. అయినా నీకియన్నీ ఎందుకే, నా పాణం తీత్తా ఉంటావు ఊరికనే అంది. అయితే కారు లోపలెట్టినప్పుడు మాత్రం మీరు దిగి ఈ జెండాకి సెల్యూట్ చేసి వెళ్లేది చూసిన. అందుకే మీకు కట్టాలని చేసిన ఈ దారాన్ని ఈ జెండాకి కట్టేశారు అనగానే, దారమా అని వెనక్కు చూడగా కారుపైన ఉన్న జెండాకు కింద ఒక పల్చటి దారం, దానికి ఒక చిన్న పొట్లం కట్టి ఉండడం కనిపించాయి. దారాన్ని విప్పి, ఇంతకీ ఈ పొట్లంలో ఏముంది అని అడిగాడు కలెక్టర్. అది అది అని నసిగింది చిన్నగా ఆ పాప. నేను విప్పి చూడనా అని చిన్నగా ఆ మూట విప్పాడు. అందులో పసుపు కలిపిన బియ్యం ఉన్నాయి. ఎందుకివి అన్నాడు కలెక్టర్ నవ్వుతూ. అందులో కొన్ని చేతిలోకి తీసుకొని మిగిలినవి అందులోనే కట్టి ఉంచాడు. అచ్చింతలంట సారు, నిన్న గుడిలో పూజారి అందరి మీద సల్లుతుండు. అమ్మ చెప్పింది పసుపు కలిపిన బియ్యం మంచిదని. అందుకే నేను కొన్ని తెచ్చుకున్నా, ఇందులో కట్టిపెట్టా మంచిదని. మీరు అందరికీ మంచి చేస్తా ఉంటారు కదా, మీకు మంచి జరగాలని అంది. సరే ఇదిగో ఈ దారం నా చేతికి నువ్వే కట్టు, నీకు ఒక మంచి కానుక ఇస్తా అన్నాడు కలెక్టర్. నాకు కానుకలొద్దు సారు అంది చిన్నగా. మరి నీకేం కావాలి అని అడిగాడు నెమ్మదిగా కలెక్టర్. మాయమ్మకు శానా పెద్ద జబ్బు చేసింది, నయమవ్వాలంటే పెద్ద డాక్టర్కి చూపించాలన్నారు. మీరు చూపిస్తారా, నాకు మాయమ్మ తప్ప దిక్కు లేరు సారు అంటూ ఏడ్చేసింది ఆ చిన్న పాప. మోకాళ్ల మీద పాప ముందు కూర్చొని, సరే ఏడవకు, అయినా నువ్వు ఈ దేశ జెండాకు రాఖీ కట్టావు, నీకు ఈ దేశమే పెద్ద అన్నలా అండగా ఉంటుంది. కన్నీళ్లు తుడిచాడు కలెక్టర్. పాప కలెక్టర్ చేతిలోని దారాన్ని తీసుకుని ఆయన కుడిచేతికి కట్టింది. కలెక్టర్ అక్షింతలు పాప తలపైన వేసి, నీకు మంచి జరుగుతుంది వెళ్ళు అని మెయిన్ గేటు వైపు నుండి ఆ పాపను పంపించి తన సెక్రటరీని పిలిచి తాను చేయవలసిన పనులను సూచించి వెళ్లిపోయాడు. కలెక్టర్ ఆదేశాలతో ఆ రోజు మధ్యాహ్నం వేళకు వాళ్ల అమ్మను మంచి హాస్పిటల్లో చేర్పించి మంచి వైద్య సహాయం అందించడం మొదలుపెట్టారు. సాయంత్రం కలెక్టర్ ఒక కవర్ తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్న వాళ్ల అమ్మను చూసి పలకరించి అక్కడే ఉన్న పాపను దగ్గరకు తీసుకుని కవర్ చేతికి ఇచ్చాడు. ఇది నీకు నేను ఇచ్చే కానుక అనగానే పాప ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో స్కూల్ యూనిఫామ్ ఉంది. పాప కళ్లలో ఆనందం. నాకు చదువుకోవాలనంటే ఇట్టమని మీకెట్టా తెలుసు సారు అంది ఆనందంగా. నాకట్టానే తెలుస్తాయి, నేను అన్నయ్యని కదా అని. అంతేకాదు, అమ్మతో నువ్వు సంతోషంగా ఉండడానికి మంచి ఇల్లు కూడా ఏర్పాటు చేశాను. అయితే నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా శారదా అన్నాడు కలెక్టర్ శ్రవణ్. అలాగే సారు, కానీ నా పేరు శారద కాదు, ఎంకాయమ్మ అంది. అది పాత పేరు, ఇక నుండి నీ పేరు శారద సరేనా అని పాప తలపైన చేయివేసి చిన్నగా నిమిరాడు కలెక్టర్ శ్రవణ్. కలెక్టర్ చేతికి కట్టిన అక్షింతల మూట పాప తలను మెత్తగా తాకింది. ఇక రాఖీ పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం. పౌర్ణమి రోజున చంద్రునితో శ్రవణ నక్షత్రం కలిసిన రోజు శ్రావణ పూర్ణిమ. నెల మొత్తం శ్రావణమాసంగా పిలువబడుతుంది. మనం అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణమాసం కూడా ఒకటి. నిత్యం పూజలు వ్రతాలతో సందడిగా గడిచిపోతుంది ఈ మాసం. ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఎంతో విశేషంగా మన తెలుగువారంతా చేసుకుంటారు. ప్రతి ఇల్లు లక్ష్మీకళతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి సోదర సోదరీ ప్రేమలను, అనుబంధాలను చూపే ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు. అదే రాఖీ పౌర్ణమి. ఆ రోజు రక్షాబంధనాన్ని సోదరునికి కట్టి తనకెప్పుడూ రక్షగా ఉండమని కోరుకుంటారు ఆడపడుచులు. భారతదేశంలో ఏ పండుగకైనా ఒక ఖచ్చితమైన పరమావధి ఉంటుంది. అది ఒక మంచి విలువలను నేర్పే ప్రక్రియగా తరాలుగా కొనసాగుతోంది. ఈ పూర్ణిమ ఎందే విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ఆవిర్భవించారు.
దేవీ భాగవ

భాగవతంలో హయగ్రీవ చరితంలో మనకు ఈ అవతారమును గూర్చిన వివరాలు ఉంటాయి. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునేవారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు. ముహూర్తంతో పని లేకుండా ఈరోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కూడా ఉంది. వృత్రాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని చెబుతారు. అలా రక్షాబంధనం పుట్టింది అని చెబుతారు. విజయాన్ని కాంక్షిస్తూ కట్టిన ఈ నూలుతాడు మంత్రసహితంగా కట్టడంతో వారికి అది రక్షగా ఉంటుంది అని నమ్మేవారు. బలిచక్రవర్తికి శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ కట్టి స్వయంగా లక్ష్మీదేవే తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందని, అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడని కూడా ఒక కథనం. అందుకే ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల, అనగా మహాబలుండైన రాక్షసేంద్రుడు బలిచక్రవర్తిని కట్టిన దానిచే నిన్ను కట్టుచున్నాను, ఓ రక్షాబంధనమా, నీవు చలింపకుమని అర్థము వచ్చేలా శ్లోకాన్ని చెబుతూ రక్ష కట్టాలని చెబుతారు. మహాభారతమునందు అయితే శిశుపాలుని వధించుటకు చక్రాయుధమును ప్రయోగించేప్పుడు దానివలన వేలికి గాయమైతే అది చూసిన ద్రౌపదీదేవి తన చీరను చించి గాయానికి కట్టుకట్టిందని, అందుకు శ్రీకృష్ణుడు ప్రతిగా ఆమెకు చీరలు ప్రసాదించి నిండు సభలో ఆమెను ఆదుకున్నాడని చెప్పబడింది. అలా అన్నగా తన చెల్లికి రక్షణగా శ్రీకృష్ణుడు నిలిచాడు. తక్షశిలరాజు పురుషోత్తముడు కూడా అలెగ్జాండర్ను అతని భార్య రోక్సానా కట్టిన రాఖీ వల్లనే అలెగ్జాండర్ను చంపకుండా వదిలిపెట్టాడని అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర్య పోరాట సమయంలో రాఖీని దేశ ఐక్యత కోసం ప్రోత్సహించారు. ఇలా రక్షాబంధనం అనేది ఒక మంచి సంప్రదాయంగా మారిపోయింది. ఇందులో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు మాత్రమే అయి ఉండనవసరం లేదు. కులమతాలకు అతీతంగా కూడా రక్షాబంధనం జరుపుకోవడం మన దేశంలోనే చూస్తాము. అలాగే ఆ రాఖీని కట్టించుకున్నవాళ్లు ఎవరైనా సరే సోదర భావంతో ఎల్లప్పుడూ ఉంటూ వారికి రక్షగా అండగా ఉంటారు. మన సినిమాలలో కూడా రాఖీ పండుగపై, అన్నా చెల్లెళ్ల అనుబంధంపై ఎన్నో పాటలు వచ్చాయి. కొన్ని సంఘటనలు వార్తలు విన్నప్పుడు ఈ బంధాలు కూడా సన్నగిల్లుతున్నాయనే అనిపిస్తోంది. అవి కూడా ఈ ఫోన్ వలన మనం చూసే వినే మరియు చదివే విషయాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ప్రేమ ఆప్యాయత అల్లరి బాధ్యత సంతోషాలను దారాలుగా అల్లి సోదరుని చేతికి రక్షగా కడితే అది ఎప్పుడూ సోదరి పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా కూడా చాలామంది సోదరీమణులు వాళ్ల వాళ్ల అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీని పంపడం మనం చూస్తూ ఉంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే వాక్యాలతో మన పాఠశాలల్లో ప్రతిజ్ఞ మొదలవుతుంది. అక్కడే మన భారతదేశం గొప్పతనం, సోదర భావన ప్రకటితమవుతూ ఉంటుంది. పొరుగుదేశాలను కూడా సోదర భావంతోనే, వాత్సల్య భావంతోనే చూస్తుంది భారత్. ఈ భావన మరింత బలంగా నాటగలిగితే, ముందుకు తీసుకుని వెళ్లగలిగితే అత్యాచారాలు అకృత్యాలు ఉండవు. రాఖీ రోజున ప్రతి ఇంట్లో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. సోదరీమణులు కొత్త బట్టలు ధరించి రాఖీలు సిద్ధం చేసుకుంటారు. అన్నదమ్ములకు హారతి ఇచ్చి నుదుటిపై తిలకం పెట్టి చేతికి రాఖీ కడతారు. తర్వాత స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అన్నదమ్ములు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. ఇక్కడ ఏవేవో బహుమతులివ్వడం ముఖ్యం కాదు, ఎల్లప్పుడూ తన సోదరికి రక్షగా ఉంటాను అంటూ మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడమే అసలైన రాఖీ యొక్క ఉద్దేశం. కొంతమంది అతిరక్షణ ఇచ్చే క్రమంలో వారి స్వేచ్ఛని కూడా కాలరాస్తుంటారు, తెలుసో తెలియకో. ఇది సరైన విధానంలో తోడు నిలవడం కాదు. అమ్మాయిల స్వేచ్ఛని, వ్యక్తిత్వాన్ని గౌరవ

0: గౌరవిస్తూ వాళ్లను ఇతరుల చెడు దృష్టి నుండి చేష్టల నుండి కాపాడుతూ వారిని ఎదగనివ్వడం సరైన విధానం. ఇప్పటి పిల్లలు టెక్నాలజీ అనే మరో ప్రపంచంలో పెరుగుతున్నారు. టెక్నాలజీ మంచిదే, కానీ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ అవే వారి జీవితమైపోవడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామం కాదు. వాటిని పక్కన పెడితే యువతకు ప్రేమ, ఆప్యాయత, బంధాలు, బాధ్యతలు తెలిసి వస్తాయి. ఆ మాధుర్యం, మధురిమ చవిచూస్తేనే మానవత్వం పరిమళిస్తుంది. ఇక రాఖీ కట్టే సమయంలో పిల్లలకు ఇది ఎందుకు కడతామని చెప్పడం కూడా సంస్కృతిని మరో తరానికి జాగ్రత్తగా విలువలతో అందించడమే అవుతుంది. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అంటూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా రక్షగా ఉంటూ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడమే కదా అసలైన సంతోషాలకు మూలం. పండుగను జరుపుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలైన పరమార్థాలను పిల్లలకు తెలియజేయడం కూడా మన బాధ్యత. ఈ బాధ్యతను మనమందరం చక్కగా నిర్వర్తిద్దాము. రాఖీ పండుగ కోసం ఎదురుచూసే అన్నదమ్ములు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. రాఖీకి నోచుకోని ఎంతోమంది అనాథలు కూడా మన చుట్టూ ఉన్న అనాథ శరణాలయాల్లో ఉన్నారు. వారికి కూడా రాఖీ కట్టండి. సమాజంలో మీకు మేము కూడా తోడుగా రక్షగా ఉంటాము అని ధైర్యం చెప్పండి. వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని, ఆ వెలుగుని చూడండి. అసలైన సంతోషం మన కళ్ల నుండి ఆనంద బాష్పమై రాలుతుంది. రాఖీ రూపాలు మారుతున్నాయి, కాని దాని ఉద్దేశం మాత్రం మారకుండా ఉంటే అదే చాలు. ఎన్నో రాఖీలు, ఎన్నెన్నో వర్ణాలు, ఎన్నెన్నో అందాలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటున్నాయి. రాఖీలు చివరికి బంగారులో కూడా వచ్చేసింది. ఎంత ఖరీదైన రాఖీ కట్టాము, ఎంత ఖరీదైన బహుమతి అందుకున్నాము అనేది ముఖ్యం కాదు. మనం కట్టిన వారి శ్రేయస్సు ఎంతవరకు కోరుకున్నాము అనేది, మరియు కట్టించుకున్నవారు ఎంతవరకు రక్షణగా నిలుస్తున్నాము, ఈ మాట నిలబెట్టుకుంటున్నాము అనేది అన్నింటికన్నా అపురూపమైనది. పున్నమి చంద్రుని వెన్నెలలా చల్లగా నిండుగా ఉండాలి ఈ అన్నా చెల్లెలు అనే బంధం.
1: మీరింతవరకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి గోమతి సుమచంద్ర గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హైమవతమ్మ గారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఈరోజు మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం ప్రసారమవుతుంది 2:30. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:50 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోనూ ఆంగ్లంలోనూ హిందీలోనూ వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ఆదాబ్, యే ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మే మహతాబ్ ఆలం. وزیر اعظم نریندر مودی نے کہا ہے کہ جن دھن یوجنا ملک بھر میں مالی شمولیت کو تیزی سے آگے لے جانے اور لوگوں کو بااختیار بنانے کے سلسلے میں اہم رول ادا کر رہی ہے. نیپال تبت میں آئے اچانک تباہ کن سیلاب سے مرنے والوں کی تعداد بڑھ کر 469 ہو گئی ہے. سرحد کے دونوں اطراف 1500 سے زیادہ لوگ لاپتہ ہیں. وزارت خارجہ نے اطلاع دی ہے کہ نیپال میں 290 بھارتی شہریوں سے رابطہ نہیں ہو پا رہا ہے. سیلاب سے متاثرہ علاقوں میں راحت اور بچاؤ کاروائیاں جاری ہیں. چین کے سیچوان صوبے میں 5.1 کی شدت والے زلزلے کے بعد نیپال میں سیلاب سے متعلق تازہ وارننگ جاری کی گئی ہے. وزیر خزانہ نرملا سیتارمن

0: టు ఆల్ ఆర్ మార్టర్స్ హూ వేలియంట్లీ ప్రొటెక్ట్ ఆర్ నేషన్. ఓ కెప్టెన్, మై కెప్టెన్, అ ఫియర్ఫుల్ ట్రిప్ ఇస్ డన్. ద షిప్ హెస్ వెదర్డ్ ఎవ్రీ ర్యాక్. ద ప్రైజ్ వీ సాట్ ఇస్ వన్. ద పోర్ట్ ఇస్ నియర్, ద బెల్స్ ఐ హియర్, ద పీపుల్ ఆల్ ఎగ్జల్టింగ్. While follow eyes the sturdy keel, the vessel grim and daring. But oh heart, heart, heart, oh the bleeding drops of red, where on the deck my captain lies, fallen cold and dead. Oh captain, my captain, rise up and hear the bells. Rise up, for you the flag is flung, for you the bugle trills, for you bouquet and ribbon wreaths, for you the shores are crowding. For you they call the swaying mass, their eager faces turning.
1: As the beautiful festival of lights approaches, let's embrace a celebration that truly bring light and happiness to everyone. This year, let's make a conscious choice for an eco-friendly celebration. This Diwali, let light

0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.
1: ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఆయుష్ హియర్ ఫ్రమ్ గ్రేడ్ 10.
2: రాహుల శ్రీయన్ ఫ్రమ్ గ్రేడ్ 10.
1: శ్రీయన్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. ఇన్ దిస్ జనరేషన్ వేర్ AI ఇస్ ఇన్ ర్యాపిడ్ గ్రోత్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్, వట్ డూ యూ నో అబౌట్ ఇట్?
2: The world today is rapidly transforming with the help of artificial intelligence. From smart assistants to self-driving cars, AI is shaping every part of our lives. However, as AI systems become more intelligent and connected, they also bring new concerns about cybersecurity and privacy. Protecting data and ensuring ethical use of AI has become one of the biggest challenges of this digital age.
1: Can you give us some features of AI in cybersecurity?
2: AI plays a major role in modern cybersecurity systems. It has the ability to analyze large volumes of data, predict and prevent attacks, automate responses, continuous learning. These

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం రాష్టంలో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని అన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్

నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారుల కీలక సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజులు పర్యటిస్తారు. ఆమె తన అమెరికా పర్యటనలో భాగంగా చికాగో, యాష్విల్లే, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 42 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్తో ప్రధానమంత్రి ప్రతినిధిస్థాయి చర్చలు జరుపుతారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటిచెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్ధతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిస్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. విశ్వవిద్యాలయ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ, యూజీసీ డిజిటల్ ఆన్లైన్ కోర్సులకు అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఏఐ శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్ అధ్యయనాల కోసం ఐఐటీ హైదరాబాద్తో కలిసి సికింద్రాబాద్ డివిజన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేయడం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలతో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి ఒగ్గు కథ 3వ భాగం శ్రీ మరుపాక శంకర్ వారి బృందం వినిపిస్తారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్పాక శంకర్ ఒగ్గు కథ కళాబృందం చే అపురూప సుందరి ఒగ్గు కథ మూడో భాగం ప్రారంభం. అపురూప దేవి ఆ కన్న బిడ్డను తోలుకోని అపురూప సుందరిని ఆ శకుంతలవ్వ బిడ్డ వద్దు అన్నగల్ని మంచోళ్ళు కాదా అని

అత్తమ్మదొరకది. నాన్నలు ఎట్లున్నారో నా తోటి పిల్లలు రాకిట్లు పట్టుకుని పోతున్నారమ్మా. తల్లిని ఒప్పించి మెప్పించి కన్న తల్లిని దోరుకొని కన్న బిడ్డను దోరు.

0: అన్నయ్యా దండములు అన్నయ్యా.
1: అన్నా అన్నా అంటున్నావు, ఎక్కడికే వచ్చినవు నువ్వు, ఏ చెట్టు కింద దిగినవు?
0: మీ తోడబుట్టిన తోడు చెల్లెను అన్నయ్యా, నా పేరు అపరూప సుందరి.
1: తోడబుట్టిన చెల్లె నాకెక్కడున్నది? తెల్ల చెల్లె తెచ్చిపోయి అయ్య తెచ్చవ్వదచ్చా, నాకు చెల్లె ఎక్కడున్నది? మరి నా శల్యవు నువ్వైనట్టయితే మన తండ్రి పేరేమిటి?
0: మన తండ్రి శంకుబోయిని మహారాజు,
1: తల్లి పేరు
0: శకుంతల దేవి.
1: మరి నీకు తోడబుట్టిన అన్నగాని పేరు?
0: అన్నగాళ్ళు మీరే, సూర్యసేన చంద్రసేన ఇద్దరు అన్నలు.
1: మీ వదినల పేరు?
0: సూర్యప్రభ చంద్రప్రభ.
1: మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు చెల్లెమ్మ?
0: మీరు ఎల్లగొడితే ఊరు బయట మన తల్లి గుడి చేసుకుని సాదుకున్నది అన్నయ్య ఇంటికి తడకొచ్చి.
1: ఓహో, ఇవన్నీ విషయాలు మన తల్లి నీకు ముందే చెప్పి ఉంచినట్టున్నది. అమ్మాల నాటి కాలము లోపల నువ్వెత్తుకొని పోయినవు, మళ్ళెత్తుకొచ్చి ఇప్పుడు నడిచింది తోలుకోనత్తున్నావు. ఇప్పుడు మా తోడ ఉట్ట చెల్లెని ఇంటకు తోలకపోకపోతే నలుగురు మమ్ములేమంటారో? మా భార్యల విచారం ఎత్తమానింటికొచ్చి చెల్లె నీకు టీ టిఫిన్ పట్టుకొని ఏకంత మంగళాట్టి పట్టుకోనత్తాం అని.

0: చెల్లెను కచేరి కాడగోకుండా పెట్టి, బంగారు కుర్చీ మీద గోకుండా పెట్టి, భార్యల బేటి కచ్చిండ్రు ఇద్దరన్న నమ్ములు. సూర్యప్రభ,
1: ఏమిటి,
0: ఏం చేస్తున్నావు?
1: ఇంతనే ఉన్నా.
0: తోడబుట్టే చెల్లె వచ్చింది, టీ టిఫిన్ మంగళార్తి పట్టుకొని పోదాంపా.
1: తోడబుట్టే తోడు వస్తే చెల్లె ఇప్పుడు చచ్చిపోయింది, ఎన్నడో చచ్చిపోయింది. ఇవ్వల్ల నీ చెల్లె వచ్చిందో అంటే రేపు లగ్గం చేస్తే లక్షల వరకట్నం కావాలి, కోట్ల వరకట్నం కావాలి. నువ్వు టీ టిఫిన్ ఎప్పుడు తీసుకొస్తున్నావు? టీకి బదులు టిఫిన్కి బదులైనా.

ఇక్కడ ఉంటావు లేకపోతే నీ అవ్వగారింటికి నేను పోతా అంటావు. చెప్పుడు మాటలకు ధర్మరా జలిగిపోయినట్టు ఇయ్యలనా ఎవని తల్లి ఎవని చెల్లెనా భార్య పోతే భార్య దొరకది. భార్య మాటలకు కట్టుబడి ఆ యొక్క చక్రవర్తి. తమ్ముడా నేనైతే కొట్ట చెల్లెను నువ్వే కొట్టాలి అంటే నాకు చెల్లె కాదా నువ్వు కొట్టు అని తమ్ముడు అంటున్నాడు. కొట్టపోతా మన భార్యను మనను బ్రతకనిచ్చేటట్టు లేరు. చెప్పు చీపిరి పట్టుకోని చెల్లున్నా.

నిన్ను కన్నది గడే కడుపు కాదురా, చెల్లని కన్నది గడే కడుపు కాదురా, తోడ ఉట్ట తోడు కాదురా, చెల్లని బట్టకు రా కొడుకాని. శకుంతల తల్లి అడ్డం అత్తుంటే పాపకారి కరువులిద్దరు. చిన్ననాడు తోలక రాలేదు వయసు నాడి పుల్లగ్గా మీడి కచ్చిందందుకొరకు తోలకచ్చినవుది వరకట్లం ఎంత పోవాలి. చెల్లెను గొట్టంగా చెల్లెడువంగా తల్లిని గుడారం అందుకున్నారు. బిడ్డ మీద తల్లినేసి ఇక్కడ మా కళ్ళ ముంగళ కనబడకు అని కొడు.

అన్నగాదురా చక్కెర కొడుకలు అయ్యా రాకెట్లు గట్ట కొత్త ఇల్లు గట్ట కూంటే కూరాడు పెట్ట నీరాడు పెట్ట మేము చచ్చిపోతే ఏడవ తలాపు కూర్చుండి ఏడవ బిడ్డ లేదని నా భర్త ప్రాణాన్ని కప్పుకొని మీ కొరకు వెంటే చెప్పుతోటి చీపిరితోటి కొట్టబడితే కొడుకులాల కొడుకులు కొడుకులంటారు ఎవని కొడుకులమ్మా అడ్డమెత్తుకున్నప్పుడే కొడుకు జోలవాడినప్పుడే కొడుకు గానాడు బిడ్డ ఇల్లు ఎల్ల కొట్టంగా దొంతులు దగబెట్టుడు అవసరము లేదు.

చెప్పుతనే విన్నా, ఇంత దొంగ పానగతి నా కొడుకులే నా కోడన్లే దొంగలైపాయిరా. ఇక ఈ ఊరికి మనకు రుడబా ప్రితముడిసింది బిడ్డ, నీ కన్న బిడ్డను దోలుకోని కలకల కలకల కన్నీరు తీసుకుంటాడు.

వెంటబడవ కంటి శోకం వెనుడాయి సాగుతున్నది, తల్లి కోరిత వద్దులు కోరుతున్నాయి. కడుపు కన్నము లేదు, కంటికి నిధి లేదు, అడివి తవ్వబట్టుకొని కన్న బిడ్డను తోలుకున్నది మను. వ్యాధికి మందు అనేది ఉండదు, 76 రోగాలకు మందు ఉంటది. కానీ కొడుకులు వలికిన మాటలకు, కోడళ్ళు వలికిన మాటలకు,

ఎప్పుడు వదులుకున్నదమ్మా, ఆడబిల్లల దుఃఖమే చెరువు మీద తడ ఎట్లుంటదో ఆడబిడ్డల దుఃఖము గట్లుంటది. కన్న తల్లి శవం మీద పడి ఓ అంట మొత్తుకుంటున్నది. ఎక్కడ పోతూ అవ్వా, నాకు తండ్రి తోటి సుఖము లేదు, తల్లి తోటి సుఖము లేదు. ఆడబిల్లకు తోడ ఉట్ట తోడన్నుండాలి, కన్న తల్లన్నుండాలి, కట్టుకున్న భర్తనన్నుండాలి. ఇవి మూడు లేని తెల్లారి పడి సచ్చుటానికి నిండు బాయ్.

చీరని ఇంపి కాళ్ళ గట్టింది కన్న తల్లికి, భుజం మీదేసుకొని గొరగొర గుంజుకొని ఏ ఒర్రెల్లన్న వాగుల్లన్న వెట్టిపోత. ఇక్కడ ఇంత గట్టి ధరిని నేను ఎట్లా పొందదవ్వాలి? ఆ భుజానికి వేసుకొని గొరగొర గుంజుకచ్చి కొంత దూరం వచ్చే వరకల్లా వాగు కనబడుతున్నది. వాగు లోపల కన్న తల్లి ఉష్కెను దోడి, ఆ కన్న తల్లి అపురూప సుందరి దేవి కన్న బిడ్డ శకుంతలవ్వ, నావ నువ్వోతున్నవా అని శకుంతలా దేవిని బొందబెట్టి ఆ ఓ కన్న బిడ్డ అపురూప దేవి అడి

అందుగలడు ఇందు లేడని సందేహమ్మును వలదు తండ్రి ఎండంది వెతికినా నీవే కలవయ్యా. అపర బ్రహ్మ జ్ఞాన తత్వంబులొంది ఉన్నన్యలోకములోన పుణ్య చరితల యందు మానవ జాతికిట్టి కలంకములేల రాచినవుర శంకర భయంకర.

భగవంతుని మీద భారమెప్పుడేశను. మహేంద్రాపురి పట్టణాన్ని పరిపాలించటువంటి వాడు మహేంద్ర మహారాజు. అయినకున్న ఈ సవల చావుల మంద గోగుల మంద ఆ గోగుల మంద కాడున్నడు మందగాసే భోయుడు మల్లయ్య మందను కొట్టుకొని అడవిలకు వచ్చిండు. కన్న తల్లికి నీరు లేక కలకల కంతతాల పెడుతుంటే పిరికడు ఊపిరి పట్టి శంకరుడు గోగుల మంద మీద కొట్టిండు. ఆ బిడ్డ ఉన్న చోటుకు గోగులు ఓవాలి అని కొడత మల్లయ్యను చూస్తాడనుకోని శంకరుడు కొడితే మంద బెదిరి ఆ కన్న బిడ్డ దగ్గరికి వచ్చే అచ్చబయ్య ప్రాణాలయ కన్న బిడ్డ ముందు కోల్లాగ పంచకాన్ని వదులుతుంటే నా దూపను చల్లార్చుకున్న దాన్ని కావాలి. దోషుడు బట్టి రెండు దోషులు

ఇచ్చాడు, ఒక్క కొడుకు జనమనిచ్చింది అపురూప సుందరి. కన్న తలికి కుమారుడెట్ల ఉట్టిను, నాలుగాళ్ళు నొట్ట సోక కలమ తోక, ఇలాగ నాకెట్ల ఉట్టని కల కల కల కల కన్నీరు తీసి నేను బ్రతికెందుకు, తల్లి లేపాయ్ తండ్రి లేపాయ్ తోడ ఉట్టిన వాళ్ళు కాకుండా అయిపోయిరి. లగ్గముగా కాగి కోలాగెట్ల ఉట్టే ఇక నేను బ్రతికెందుకని ఎంటికలన్నీ రోసుకొని వీరమాత ఏషంగట్టుకొని ఎక్కడున్నావు పార్వతమ్మ.

శంకరుడు దూషిండు, బిడ్డ చచ్చిపోయేటట్టున్నది. దేవ గంధర్వుల వరాన పోలేక పంచకము దాగుతే బిడ్డకొక్క కొడుకు పుట్టిండు. ఆ సత్య సంధురాలు చచ్చిపోతే భూలోకము లోపల అగ్గి కురిసినట్టయితది. ఆ శంకరుడు గొల్ల వేషం కట్టుకోనొచ్చి ఆ కొడుకును పుటమార్చి బిడ్డను మేకలు మలుపుకరమ్మన్నాడు. పిల్లగాన్ని పుటమార్చి రాగి పత్రాన్ని రాసి ఇదివరదాకా జరిగిన కథ మొత్తం రాగి పత్రం మీద రాసి ఎండుకొండ కైలాసం శంకరుడు వెళ్ళిపోయిండు. అగో శంకరుని

0: పార్వతీ కోట మంగళము నీరాంజనే ధూపము నైవేద్యం చక్కెర ఖండ ఖర్జూర సమర్పయామి.
1: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి ఒగ్గు కథ మూడో భాగం శ్రీ మరుపాక శంకర్ వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి దొరబాబు చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు వినండి ముద్దుల మామయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వియ్యాల వారి కయ్యాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45 కావస్తోంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం పంటలలో జీవన ఎరువులు వాడకం, జీవ నియంత్రణ పద్ధతి. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల వారు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం కుందేళ్ల పెంపకం. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా చీఫ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండ్రాతి గారు. 8:10 ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో ఉద్యోగం ఈ అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు యోగా ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ తేలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షేక్ చిన్నా మౌలానా గారిచే నాదస్వర వాద్యం. 12:10 యువవాణి ఆంగ్లంలో. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో హద్దులు ఈ అంశం గురించి శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో మదీనాగూడలోని కళ్ళం అంజిరెడ్డి విద్యాలయ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం ఒగ్గు కథ 1వ భాగం శ్రీ ఇరు రాజమల్లి వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జాతీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: India's Vilavan Senthilkumar will take on Hungary's Balázs Farkas in the final of the PSA Budapest Squash Open tonight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని, వయసు 35 ఏళ్లు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాటు జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్ట్ కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటిచెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

0: ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా మూడోసారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైనీ కోల్ బ్లాక్, తాడిచెర్ల, కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవచూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడెలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడెలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడెలను, నిజ కోడెల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని, అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడెలను తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈరోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్, బ్యానర్, కరపత్రాలను ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్తాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైప్లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన

0: ఉద్యోగికి వేతనం ఏడాదికి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్ ఇన్ చీఫ్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రూయంతాం ప్రవాచక జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జనధన యోజనా దేశస్య ఆర్థిక సశక్తీకరణే క్రాంతికారి భూమికాం నిర్వహతీతి ప్రధానమంత్రిణః మోదినః వక్తవ్యం. నేపాల తిబ్బతయోః భీషణాప్లావేన మృతకానాం సంఖ్యా 38.5 యావత్ అభవత్. సార్ధైకసహస్రతోప్యధికాః జనాః విలీనాః. నేపాలి 90+ భారతీయాః అసంపర్కితాః. మంత్రాలయేన ఆపదుద్ధరణ కార్యాణి చ తీవ్రీకృతాని. చీనే 15.1 పరిమాణమితం భూకంపానంతరం నేపాలే నూతన జలప్లావన సంకటస్య సూచనా. విత్తమంత్రి నిర్మలా సీతారామనద్య 6-దివసీయ ప్రవాసాయ యుఎస్ ప్రస్థితా. అపి చ PSA బుడాపెస్ట్ ఓపెన్ ప్రతియోగితాయాః అంతిమ స్పర్ధాయాం అద్య రాత్రౌ భారతస్య వేలావన్ సెంథిల్ కుమారః హంగరీదేశస్య బాలాజ్ ఫార్కస్ వర్యేణ సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి జనధన యోజనాయాః 12 వర్షాణి పూర్ణతాంగతాని. దేశే విత్తీయ సమావేశనస్య పరిదృశ్య పరివర్తన దిశి అయం హి కశ్చన మహత్వపూర్ణః పదక్రమః వర్తతే. 14-2000 వర్షే అస్మిన్నేవ దినే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఏషా యోజనా సమారబ్ధా. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ విగతేషు 12 వర్షేషు జనధన యోజనాయాః అభూతపూర్వ పరివర్తన కారిణాం పరిణామానాం ప్రభావః అద్భుతః అస్తి. సామాజికాంతర్జాలపటలే శ్రీమోదీ అలిఖత్ యత్ జనధన యోజనా విత్తీయ సమావేశనం సంవర్ధయితుం దేశస్య జనాన్ శక్తీకర్తుం చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహతి. ప్రధానమంత్రి జనధన యోజనాయాః అంతర్గతం అధునావధి 69 కోటితోపి అధికాః లేఖాః ఉద్ఘాటితాః. అత్ర లేఖాసు ఆహత్య 17,000+ 3,00,000 కోటి రూప్యకాణి స్థాపితాని సంతి. ఇయం యోజనా విశ్వస్య బృహత్తమా విత్తీయ సమావేశ పరికల్పనా రూపేణ విద్యతే. ఏషా యోజనా సర్వేభ్యః భారతీయేభ్యః బ్యాంక ప్రవేశం సుకరం కరోతి. భ్రాతృభగిన్యోః అగాధ స్నేహ సంబంధస్య ప్రతీకభూతం రక్షాబంధన పర్వ అద్య సమగ్ర దేశే మహోల్లాసేన ఆచర్యతే. అస్మిన్ పావనావసరే రాష్ట్రపతినా ఉపరాష్ట్రపతినా అథ చ ప్రధానమంత్రిణా అద్య నవదిల్ల్యాం విభిన్నానాం విద్యాలయానాం సంస్థానాం చ ఛాత్రైః బాలకైశ్చ సహ ఇదం పర్వ సోత్సాహం సమనుష్ఠితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఉజ్బెకిస్తానస్య 2-దివసీయ ప్రవాసాయ తాష్కంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతినా షౌకత్ మిర్జియోయేవ్ వర్యేణ సహ ఉచ్చస్తరీయ వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ముఖ్యం ఉద్దేశ్యం భారత ఉజ్బెకిస్తానయోః రణనీతిక సంబంధాన్ నూతనాం ఉచ్చతాం నేతుం అస్తి. నేపాల తిబ్బత సీమాయాం వినాశకారిణా జలౌఘేన మృతానాం సంఖ్యా సమేధ్య 38.5 జాతా. సీమాయాః ఉభయతః సంప్రాప్తం అపి 45.5 జనాః విలుప్తాః సంతి. సహాయోద్ధారదళాని నదీతీరేషు పృథుషు వసతిషు చ జీవితాన్ జనాన్ అన్విషంతి. తే జలౌఘేన ప్రవహిత శరీరాణి అన్విష్య ఆనయంతి. పరంతు భోటేకోషీ నద్యాః ఉద్గమస్థలం నికషా నవనిర్మితం జలబంధయుతం సరోవరమాలక్ష్య సంప్రతి చింతా ప్రవర్తతే. అధికారిణః శంకాకులాః సంతి యత్ जलबंधस्य विफलतया पुनरेकदा कश्चन भीषणः शक्तिशाली जल

ప్రవాహః ఆగంతుమర్హతి. అనేన ఆపదవర్ధనం సహాయోద్ధారకార్యం చ ప్రభావితం భవిష్యతి. అధునావధి నేపాలస్య సురక్షాకర్మిణః ప్రభావితజనపదేభ్యః 800 జనాన్ సురక్షితస్థానేషు ప్రాపితవంతః. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అద్య నేపాలే అనువర్తమానాని సహాయోద్ధారకార్యాణి ఉద్దిశ్య చర్చాం అకరోత్. ఏకస్మిన్ సామాజికాంతర్జాలపటలే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ కాఠమాండు బీజింగయోః వర్తమానాభ్యాం భారతీయ దూతావాసాభ్యాం భారతీయ నాగరికాణాం స్థితి విషయే సద్యస్తన సూచనాః ఉపలంభితాః. తేన ఏతదపి ఉక్తం యత్ విదేశమంత్రాలయేన సంబద్ధైః విభాగైః నేపాలాయ ప్రేషణీయాణాం సహాయ సామగ్రీణాం విషయే సంసూచితాస్తి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇత్యేషా అద్యారభ్య సంయుక్తరాజ్యస్య షడ్దివసీయ సర్వకార్య యాత్రాయాం భవిష్యతి. స్వకీయ అమెరికా యాత్రావధౌ సా షికాగో ఎష్విలే న్యూయార్క్ నగరాణాం ప్రవాసం కరిష్యతి. షికాగో నగరే విత్తమంత్రి ప్రముఖ నివేశకైః సహ ఏకాయాం గోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. అథ చ అశాసకీయ క్షేత్రస్య ప్రముఖైః ముఖ్య కార్యకారి అధికారిభిః అధ్యక్షైః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ సంభాషణం విధాస్యతి. అస్యాం యాత్రాయాం సా షికాగో నగరస్థైః భారతీయ సముదాయస్య జనైః సహ అపి సంవాదం కరిష్యతి. ఎష్విల్ నగరే శ్రీమతి సీతారామన్ అమెరికా దేశస్య అధ్యక్షతాయాం ఆయోజ్యమానే G20 విత్తమంత్రిణాం తథా కేంద్రీయ అధికోష ప్రశాసకానాం ఉపవేశనే భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధాస్యతి. అయం కార్యక్రమః సమసామయిక వైశ్విక ఆర్థిక ఆహ్వానానాం సమ్ముఖీకరణే భారతస్య దృష్టికోణానాం పురోధాయ అథ చ G20 సహభాగిభిః సహ సహయోగం సుదృఢీకర్తుం భారతాయ ఉత్తమం అవసరం ప్రదాస్యతి. తదఃపరం న్యూయార్క్ నగరే శ్రీమతీ సీతారామన్ తత్రస్థానాం ప్రముఖాణాం సమవాయానాం ముఖ్య కార్యకారి అధికారిభిః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశగోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ సహైవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వసంస్కృతదివసస్య పావనపర్వణి దేశవాసిభ్యః శుభాశయాః ప్రాకటయతాం. సామాజిక సంజాలీయ సందేశే ఉపరాష్ట్రపతిః రాధాకృష్ణన్ ప్రావోచత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య దర్శనస్య సభ్యతాయాశ్చ శాశ్వతీ భాషా వర్తతే. యయా దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసః బౌద్ధిక పరంపరా చ సంరచితా. సహ జనాన్ నివేదితవాన్ యత్తే సంస్కృతస్య అమూల్య నిధేః సంరక్షణం సంవర్ధనం ప్రసారణంచ కుర్యుః. సహైవ ఆగామి వంశం ఏతయా శాశ్వత జ్ఞాన పరంపరయా చ సహ యోజయేయుః. యేన ఆధునిక జగతి అస్య మహత్వం వర్ధయేరన్. అపరత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ సంస్కృతభాషాయాః శాశ్వత వైభవస్య ఆచరణార్థం శ్రావణ పూర్ణిమాయాం విశ్వసంస్కృతదివసః ఆచర్యతే. సహ న్యవేదయత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య చింతనస్య సృజనశీలతాయాశ్చ నిరంతరం వాహికా సమజాయత. అస్యాః సకారాత్మకః ప్రభావః అద్యాపి బహుషు క్షేత్రేషు దృశ్యతే. ప్రధానమంత్రిణా భారతే సమగ్ర విశ్వస్మిన్ చ సంస్కృతస్య అధ్యయనాధ్యాపనె సంలగ్నానాం అథ చ అస్యాః శాశ్వత సంపదః ఆగామి వంశే ప్రసారాయ కార్యరతానాం సర్వేషాం విదుషాం సాధకానాం చ భూరిశః ప్రశంసా కృతా. భారతస్య వేలావాన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ PSA బుడాపేస్ట్ ఓపెన్ స్క్వాష్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే స్వదేశీయం క్రీడకం వీర్ చోటరాని ఇత్యమూం రోమాంచకద్వంద్వే పరాజిత్య అంతిమచక్రే స్వస్థానం నిశ్చితవాన్.

0: विलवानद्यरात्रौ आयोज्यमाने अन्तिमचक्रे हंगेरीदेशस्य स्थानीयप्रसिद्धक्रीडकेन बालाज फार्कश इत्यमुना सह प्रतिस्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజనర్స్, వీ నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ ఎంబీఏ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ కాంపిటీషన్ స్ట్రాటజీస్ ఆఫ్ మార్కెటింగ్ వార్ఫేర్. డాక్టర్ కె శశికుమార్ విల్ ప్రెజెంట్ ద లెసన్.
4: టుడే వీ హ్యాడ్ ఎ రేడియో లెసన్ ఆన్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్ ఫర్ మార్కెటింగ్ వార్ఫేర్. ద మార్కెటింగ్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై ఎ కంపెనీ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కంబైనింగ్ the experience, the intuition, and the expectations of the marketing managers, of the knowledge and art these one possesses is the result of confrontations, compromises, and negotiations. Habitually, the companies elaborate their strategies on short, medium, and long term with clear, solid, and precise objectives that are detailed through the corresponding tactics. Along these lines, the companies act in response both to the instant requests of the business environmental changes and to ascertain of a long-term demeanor, fact that concerns a unitary and coherent vision. However, the most relevant issue regarding the present marketing strategies is represented by the customer-oriented policy, which can be encountered at the basis of the majority of marketing approaches. The famous slogan, "Our customer is our master," can be considered inconsequential nowadays. The master customer has vanished. The jurisdiction is quite straightforward. The customer-oriented approach and the establishment as main objective the fulfillment of the customer needs is optimal conditions applies for the growing markets. Customers revealing not as much as a natural need to fulfill but as an urge consume characterize the most part of the contemporary markets. Therefore, such a customer will not be convinced to consume by a lower price or a better offer as he consumes due to the compulsion to act in such a manner. As military strategy preceded firm strategy, it is natural to state that firm strategy took to the majority of its main concepts from military strategy because the two had an independent evolution. An orientation demarcation took place regarding the concrete applicability. Albeit, in passing years, the problem of adopting a series of mainly military techniques for business use was raised. The Times economists quickly undermined those ideas. They stated that war and conflict in general lead to a decrease in economic value of activities and that the only way to obtain prosperity is to develop a company and direct its financial and human resources towards production and internal development. In a company, one could apply three types of military strategies: offensive, defensive, and guerrilla strategies. Offensive strategies represents a type of business applicable strategies designed to ensure

ద అచీవ్మెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్ యూజువల్లీ ద రైజ్ ఆఫ్ మార్కెట్ షేర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ కాంపిటీటర్. డిఫెన్సివ్ స్ట్రాటజీస్ రిప్రజెంట్ దోస్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ వన్స్ మార్కెట్ షేర్ అండ్ మెయింటైన్ ప్రాఫిటబిలిటీ అండ్ మార్కెట్ పొజిషనింగ్. గెరిల్లా వార్ఫేర్ రిప్రజెంట్స్ ఎ డిస్టింక్ట్ వే ఆన్ వార్ అప్రోచ్. దిస్ టైప్ ఆఫ్ వార్ మీన్స్ వీకెనింగ్ ద ఎనిమీ త్రూ ఏ సిరీస్ ఆఫ్ మైనర్ అటాక్స్. ద గెరిల్లా ఫోర్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ కాంపాక్ట్ గ్రూప్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇన్ టు స్మాల్ టాస్క్ ఫోర్సెస్ దట్ అటాక్ ఇన్ ఎ సెలెక్టివ్ మేనర్ ఎనిమీ వీక్ స్పాట్స్. ద జనరల్ ఫ్రేమ్ ఇన్ విచ్ స్ట్రాటజీ ప్రోగ్రెసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సక్సెషన్ ఆఫ్ అటాక్స్ అండ్ విత్డ్రాయల్స్. ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ గెరిల్లాస్ డు నాట్ విన్ వార్స్. ఇన్స్టెడ్ ఇట్ డిటర్మైన్స్ ద యాడ్వర్సరీ టు లూజ్ ఇట్. ద ఎఫిషియన్సీ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్ రిసైడ్స్ ఇన్ ద సిరీస్ ఆఫ్ స్ట్రాంగ్ పాయింట్స్ యాజ్ ఫాలోస్. డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ఎ ఫుల్ కన్ఫ్రంటేషన్ విత్ ద ఎనిమీ విల్ నెవర్ టేక్స్ ప్లేస్, ద గెరిల్లా విల్ కన్జర్వ్ ఇట్స్ రిసోర్సెస్. ఎ గెరిల్లా ఫోర్స్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ కెన్ బి అడాప్టెడ్ బోత్ ఫర్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ ఆపరేషన్స్. ఎ గెరిల్లా ఈజ్ హార్డ్ టు కౌంటర్ యూజింగ్ క్లాసికల్ మీన్స్. ఇన్ మార్కెటింగ్ గెరిల్లా వార్ఫేర్ కుడ్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ వేస్. అడ్వర్టైజింగ్ ద కంపేర్ వన్ ప్రోడక్ట్ విత్ దోజ్ ఆఫ్ ద కాంపిటేటర్స్. షార్ట్ టర్మ్ అలయన్సెస్, సెలెక్టివ్ రిడక్షన్స్ ఇన్ ప్రైస్, నెగటివ్ పబ్లిసిటీ. గెరిల్లా టాక్టిక్స్ ఆర్ వెరీ ఈజీ టు యూస్ బై స్మాల్ ఫర్మ్స్ దట్ న్యాచురల్లీ హ్యావ్ హై ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇంటిగ్రేషన్ స్ట్రాటజీస్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఆర్ సమ్టైమ్స్ కలెక్టివ్లీ రిఫర్డ్ టు యాజ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీస్. వర్టికల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీస్ అలౌ ఎ ఫర్మ్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ డిస్ట్రిబ్యూటర్స్, సప్లయర్స్ అండ్ కాంపిటీటర్స్. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ఇట్ ఇన్వాల్వ్స్ గెయినింగ్ ఓనర్షిప్ ఆర్ ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఓవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ రీటైలర్స్, ఇంక్రీజింగ్ నెంబర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ / సప్లయర్స్ టుడే ఆర్ పర్స్యూయింగ్ ఎ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ బై ఎస్టాబ్లిషింగ్ వెబ్సైట్స్ టు డైరెక్ట్లీ సెల్ ప్రోడక్ట్స్ టు కన్స్యూమర్స్. దిస్ స్ట్రాటజీ ఈజ్ కాజింగ్ టర్మోయిల్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ ఈజ్ ఓపెనింగ్ ఇట్స్ ఓన్ రీటైల్ స్టోర్స్, ఎ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ సిమిలర్ టు రైవల్ యాపిల్ ఇన్కార్పొరేషన్ విచ్ కరెంట్లీ హ్యాస్ మోర్ దాన్ 200 స్టోర్స్ అరౌండ్ ద వరల్డ్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, బోత్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ రీటైలర్స్ పర్చేస్ నీడెడ్ మెటీరియల్స్ ఫ్రమ్ సప్లయర్స్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎ స్ట్రాటజీ ఆఫ్ సీకింగ్ ఓనర్షిప్ ఆర్ ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఆఫ్ ఎ ఫర్మ్స్ సప్లయర్స్. దిస్ స్ట్రాటజీ కెన్ బి ఎస్పెషల్లీ అప్రోప్రియేట్ వెన్ ఫర్మ్స్ కరెంట్ సప్లయర్స్ ఆర్ అన్రిలయబుల్, టూ కాస్ట్లీ ఆర్ కెనాట్ మీట్ ద ఫర్మ్స్ నీడ్స్. వెన్ యు బై ఎ బాక్స్ ఆఫ్ ప్యాంపర్స్ డైపర్స్ ఎట్ వాల్మార్ట్, ఎ స్కానర్ ఎట్ ద స్టోర్ చెక్అవుట్ కౌంటర్స్ ఇన్స్టెంట్లీ జాబ్స్ అండ్ ఆర్డర్ టు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ. ఇన్ కాంట్రాస్ట్, ఇన్ మోస్ట్ హాస్పిటల్స్ రికార్డింగ్ సప్లైస్ ఈజ్ ఎ లాజిస్టిక్ నైట్ మేర్. ఇన్ఎఫిషియన్సీ కాస్ట్ బై ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ సప్లయర్స్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ హవెవర్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్ యాజ్ మెనీ జైంట్ హెల్త్ కేర్ పర్చేజెస్ సచ్ యాజ్ ద US డిఫెన్స్ డిపార్ట్మెంట్ అండ్ కొలంబియా HCA హెల్త్ కేర్ కార్పొరేషన్ మూవ్ టు రిక్వైర్ ఎలక్ట్రానిక్ బార్ కోడ్స్ ఆన్ ఎవ్రీ సప్లై ఐటమ్ పర్చేస్డ్. హారిజాంటల్ ఇంటిగ్రేషన్, ఇట్ రిఫర్స్ టు ఎ స్ట్రాటజీ ఆఫ్ సీకింగ్ ఓనర్షిప్ ఆర్ ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఓవర్ ఎ ఫర్మ్స్ కాంపిటీటర్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్రెండ్స్ ఇన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టుడే ఈజ్ ద ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ యాజ్ ఎ గ్రోత్ స్ట్రాటజీ. Mergers, acquisitions,

ఎవ్రీవన్ బ్రాట్ టు యూ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో లిజనర్స్, ఇట్స్ బై టిల్ అవర్ నెక్స్ట్ రేడియో లెసన్.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఈరోజు మనం జీవన ఎరువులు మరియు జీవ నియంత్రణ పద్ధతుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో మనం చూసుకున్నట్టయితే రసాయనిక ఎరువులు కానీ లేదా రసాయనిక పురుగు మందులు కానీ రైతులు అధికంగా వాడడం జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే రైతులకు ఒకవైపు మనం పర్యావరణాన్ని నాశనం అవుతుంది, అలాగే రైతులకు కూడా వ్యవసాయ ఖర్చు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. అలాగే క్రమక్రమంగా వీటి వల్ల రైతులకు దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఉత్పత్తులను తిన్నవారి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. సో మరి వీటి ప్రత్యయం ఏమి అంటే, మనం చూసుకున్నట్టయితే ఈ రసాయనిక ఎరువులతో పాటుగా కానీ లేదంటే మనకు సేంద్రియ పద్ధతుల ద్వారా జీవన ఎరువులను ఒక వాడకాన్ని మనం పెంచినట్టయితే మనకు కొంతలో కొంతమంది ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు. మరి ఈ రసాయనిక ఎరువుల కంటే జీవన ఎరువులు బాగా పనిచేస్తాయా అంటే, రెండు కూడా రసాయనిక ఎరువుల కంటే కూడా జీవన ఎరువులు అనేవి చక్కగా పనిచేస్తాయి. అలాగే మన భూమిలో ఉన్న పోషకాలను కూడా ఈ జీవన ఎరువులను మొక్కకు అందించే విధంగా చేస్తాయి. మరి జీవన ఎరువులు అంటే ఏమి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు భూమిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి ఆహారాన్ని తింటూ మనకు మొక్కలకు అందించే పోషకాలను మొక్కలకు అందించే విధంగా చేస్తూ ఉంటాయి. మరి వీటిలలో కూడా పరిశోధనలు చేసి కొన్ని రకాలను మనకు మొక్కలకు చాలా బాగా పనిచేసే రకాలను గుర్తించడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే మొదటగా మనకు రైజోబియం, అంటే ప్రతి పప్పు దినుసుల పంటలకు ఈ రైజోబియం అనేది ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రైజోబియం చూసుకున్నట్టయితే మనకు ప్రతి పప్పు దినుసు పంటల్లో కూడా వాటి ఏర్లలో బుడిపలుగా ఏర్పాటు చేసుకుని వాటి జీవనం సాగిస్తూ ఉంటుంది. వీటి యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే, రైజోబియం అనేది మనకు గాలిలో ఉన్న నత్రజనిని మనకు స్థిరీకరించి మొక్కకు అందే విధంగా చేస్తుంది. అంటే మనం ఏదైతే యూరియా ద్వారా నత్రజనిని మనం వేస్తున్నామో అదే పనిని రైజోబియం అనే సూక్ష్మజీవి మనకు ఈ మొక్కకు ఈ నత్రజనిని అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే మనము యూరియా వేసే బదులు మొక్కనే ఈ సూక్ష్మజీవులే యూరియాని తయారు చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే మనము ఇంకొక జీవన ఎరువును చూసుకున్నట్టయితే సోడోమోనాస్, అజంటోబాక్టర్, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవి భూమిలోని ఫాస్ఫరస్, ఏదైతే భాస్వరం ఉంటుందో దాన్ని తింటూ దాన్ని మొక్కకు అందించే విధంగా చేస్తూ ఉంటుంది. మన తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూమిలో భాస్వరం అనేది చాలా అధికంగా ఉంటుంది. కానీ రైతులు దాంతో పాటుగా మళ్ళీ డిఏపీ కానీ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20-20 కానీ 28-20 కానీ మళ్ళీ భూమిలో వేస్తూనే ఉన్నారు. దీని ఎప్పుడైతే మనం ఈ సూడోమోనాస్ కానీ తర్వాత అజిటోబాక్టర్ లాంటి వీటన్నింటినీ కూడా ఫాస్ఫరాన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలు అంటారు, ఈ బ్యాక్టీరియాలను ఎప్పుడైతే భూమిలో మనము అందించడం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో ఉండిపోయిన ఈ ఫాస్ఫర నిల్వలను మళ్ళీ ఇవి మొక్కకు అందే విధంగా మార్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫాస్ఫర నిల్వలు భూమిలో పెరిగినప్పుడు మిగతా పోషకాలను కూడా ఈ ఫాస్ఫరము అందకుండా చేస్తూ ఉంటుంది. సో కాబట్టిన రైతులు కూడా ఈ సూడోమోనాస్ లాంటి భాస్వరాన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలను కూడా వ్యవసాయంలో వాడుకున్నట్టయితే రైతులు కూడా మనకు కాంప్లెక్స్ ఎరువుల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ముఖ్యంగా జీవన ఎరువులు కన్సోర్టియా, అంటే ఒకటి రెండు రకాల జీవ ఎరువులు ఒకే దాంట్లో కలిపి దొరికేవి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేంద్రియ రైతులకు బాగా పరిచయము ఇది జీవామృతం, అంటే ద్రవ జీవామృతం కావచ్చు లేదా ఘన జీవామృతం కావచ్చు. ఇందులో కూడా ముఖ్యంగా మనకు సహజంగా దొరికే పేడలో ఉండే సూక్ష్మజీవులను వాటి సంతతిని అభివృద్ధి చేసి ఈ జీవామృతంలో ఎక్కువ శాతంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఎరువుల్లో మనం రైతులు జీవామృతం వాడారో భూమిలో సహజంగానే ఉండే సూక్ష్మజీవుల సంతతి అధికంగా పెరిగి మొక్కకు పోషకాలు అందించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మరి ఈ జీవన ఎరువులను వాడుకుంటే ఉపయోగం ఏమి అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భూమి యొక్క ఆరోగ్యం సారవంతం పెరుగుతుంది. అలాగే మనకేదైతే భూమి యొక్క అంటే మిత్ర పురుగులు కానీ సూక్ష్మజీవులు కానీ ఏవైతే ఉంటాయో వాటి సంతతి కూడా పెరుగుతుంటుంది. అలాగే క్రమక్రమంగా జీవన ఎరువుల యొక్క ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి రైతుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జీవన ఎరువులతో పాటు జీవ నియంత్రణ పద్ధతులు, అంటే మనకు ఎప్పుడైతే ఎరువులతో పాటు రైతులు మనకు రకరకాల రసాయనాలు మనకు పురుగులు చంపడానికి వాడుతూ ఉంటారు, అంటే చీడపీడలను నివారించడానికి రసాయనిక పురుగు మందులను కూడా రైతులు అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటికి బదులుగా జీవన నియంత్రణలు

చీడపీడలు పెరగకుండా సహజ పద్ధతిలో కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అందులో ముఖ్యమైన ప్రప్రదమైనది వేప నూనె. వేప నూనె కానీ వేపచెక్క కానీ, వేపచెక్క అయితేనేమో భూమిలో వేసుకుంటే, అలాగే వేప నూనె అయితే పిచికారీ చేసుకుంటాం, మనకు ఈ చీడపీడలు అనేవి పెరగకుండా ఉంటాయి. అలాగే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకొక ఫంగస్ మనకు ట్రైకోడర్మా విరిడే రెవిటారైజియం అనే ఫంగస్లు మనకు, ఇవి కూడా మనకు జీవన నియంత్రణ దొరుకుతూ ఉంటాయి, మనకు బయో పెస్టిసైడ్ షాపుల్లో దొరుకుతుంటాయి. వీటిని కూడా మనకు సంతతి పెంచినట్టయితే మనకు ఏవైతే చీడను కలిగిస్తున్నాయో వాటి యొక్క శిలీంద్రాన్ని తగ్గి మనకు మొక్కకు నాశనం చేసే శిలీంద్రం కాకుండా మనకు మొక్కకు సహాయం చేసే శిలీంద్రం పెరుగుతూ ఉంటది. అలాగే ఏవైతే మనకు మొక్క మీద మచ్చలు గాని లేదంటే వాలిపోవడం గాని లేదా ఎండు తెగులు గాని ఇలాంటి రోగాలు రాకుండా ఈ ట్రైకోడెర్మా విరిడే గాని మెటారాజియం గాని ఇవి సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనందరికీ బాగా పరిచయం ఉన్నది బీటి అంటే బాసిల్లస్ థురింజినెన్సిస్. ఈ బ్యాక్టీరియా కూడా మనకు ముఖ్యంగా మనకి ఏవైతే లద్దె పురుగులు ఉంటాయో ఈ లద్దె పురుగులను కూడా చంపే దాంట్లో మంచి భాగాన్ని మంచిగా సహాయపడుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ బాసిల్లస్ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి దాని ద్వారా మనం దాని పంటపై పిచికారీ చేసుకుంటామో, ఎక్కడైతే మనకు లద్దె పురుగులతోని లేదా ఆకుపై రంధ్రాలు చేసే పురుగులతో సమస్య ఉంటుందో అక్కడ మనకి ఆకు చుట్టు పురుగు లాంటి పురుగుల్ని ఇవి చంపగలుగుతాయి. తద్వారా మనకు రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా మనకు ఈ జీవ నియంత్రణ విధానం పనిచేస్తుంటది. అలాగే ఇంకొక రకం ఏంటి అంటే లింగాకర్షక బుట్టలు. అంటే ఏవైతే పురుగులో ఈ లింగాకర్షక బుట్టలు కానీ అలాగే లింగాకర్షక పేస్ట్ కానీ కూడా మార్కెట్లో ఇప్పుడు దొరుకుతుంది. వీటి ద్వారా మనకు ఏవైతే పురుగులు ఉంటాయో వాటి యొక్క మగ పురుగుల వాసనను అందులో కలిగి ఉంటది కాబట్టి చీడ పంటపై ఆశిస్తుందో దాన్ని ముందుగానే సంతతి పెంచకుండా దాని గుడ్లు పెట్టకుండా ఈ లింగాకర్షక బుట్టలు గాని లింగాకర్షక ల్యూర్స్ గాని ద్వారా పురుగును డైవర్ట్ చేసి అది గుడ్లు పెట్టకుండా చేయవచ్చు. సో తద్వారా ఈ లింగాకర్షక బుట్టలు గాని లింగాకర్షక ల్యూర్స్ గాని కూడా రైతులు జీవన రసాయనిక పద్ధతుల్లో వాడుకోవచ్చు. అలాగే సోలార్ ట్రాప్స్, ఈ సోలార్ ట్రాప్స్ వాడడం ద్వారా కూడా మనకు లైట్ కి ఈ పురుగులన్నీ కూడా ఆకర్షితమయ్యి రాత్రిపూట ఈ ట్రాప్స్ లో వచ్చి పడిపోతాయన్నమాట. సో ఈ విధంగా కూడా మనకు పంటల్లో ఉన్న పురుగులను మనము అరికట్టవచ్చు. అలాగే జిగురు అట్టలు, అంటే జిగురు అట్టలు అంటే కూడా మనకు రైతులకు పరిచయమే. పసుపు రంగులో కానీ నీలం రంగులో కానీ జిగురు పూసిన అట్టలను పొలాల్లో పెడుతున్నారు. ఈ అట్టలు వాడడం ద్వారా కూడా చాలా చక్కగా రకరకాల రసం పీల్చే పురుగులను మనం అరికట్టుకోవచ్చు. ఈ పురుగులన్నీ కూడా ఈ రంగుకి ఆకర్షితమయ్యి ఈ జిగురుకొచ్చి అతుక్కుంటాయి. దీని ద్వారా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల యొక్క సంతతి అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనము పంటలోని చీడపీడలను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటి ద్వారా కూడా ఇవి ఖర్చు తక్కువ, పర్యావరణానికి రక్షిస్తుంటాయి, అలాగే మనకు రైతులకు రసాయనిక మందులు వాడకుండా తన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా అలాగే పంట ఉత్పత్తులు తిన్న వారి ఆరోగ్యం కాపాడకుండా కూడా రైతులు మనము రక్షించుకోవచ్చు. అలాగే రైతులు ఇంకా చూసుకున్నట్టయితే రకరకాల కషాయాలు కూడా తయారు చేస్తున్నారు. ఈ కషాయాలు కూడా మనకు ఏవైతే చీడపీడను తగ్గించేదానికి మంచిగా రసాయనిక పద్ధతులు మనకు సహాయపడుతున్నాయి. ఉదాహరణకు అగ్నియాస్త్రం, తర్వాత దశపత్రి కషాయం, అలాంటి రకరకాల కషాయాలు కూడా రైతులు తయారు చేస్తున్నారు. వీటిని కూడా సేంద్రీయ వ్యవసాయంలో కూడా రైతులు వాడుకోవచ్చు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది.

0: పన ఇఫ్కో అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. హిట్లర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అనుపమ రేణుక పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: సూచిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండూ పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం, అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటించారు.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు మామిడి తోటల్లో సమగ్ర ఎరువులు మరియు నీటి యాజమాన్యం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ కుమార్ సార్, పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డి, రైతు జంటగా రాజుగా దుర్గాప్రసాద్, రాణిగా పుష్పసాయిలు పాల్గొంటున్నారు.
1: ఏమయ్యా, మన మామిడి తోటలో చేపట్టాల్సిన ఎరువులు నీటి యాజమాన్యం గురించి వివరాలు తెలుసుకున్నావా?
2: అదే సీనన్నను అడిగాను, అతను వివరాలు తెలుసుకుంటా అన్నాడు. అదేవిధంగా మన ఊరికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్త రేపు వస్తుందంట.
1: అవునా? అయితే అన్ని తోట సంగతులు అడగాలి.
2: అవును రాణి, వచ్చే ఎండాకాలానికి మంచి ఫలసాయం రావాలంటే నీరు ఎరువులు సరైన మోతాదులు అందించాలి. ఇవన్నీ సంగతులు రేపు శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ కుమార్ సార్, పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డి నుండి వస్తుండట. అన్ని విషయాలు అడగాలి. నమస్కారం సారు, నేను రాజు, ఈ మామిడి తోట మాదే.
3: నమస్కారం రాజుగారు. అలాగా, బాగుంది తోట.
2: అవును సారు, ఇప్పుడు వచ్చే పంట బాగా రావాలని తోటలో మంచి యాజమాన్యం చేపట్టాలని చూస్తున్నాను, కానీ నాకు అన్ని సంగతులు తెలవదాయే.
3: నీకెందుకు అంత దిగులు? మీకు అవసరమయ్యే అన్ని తోట ముచ్చట్లను నేను చెబుతాను. ఈ వచ్చే వేసవిలో సరైన పంట వస్తుంది, అలాగే మంచి దిగుబడి కూడా వస్తుంది. దాంతోపాటు నీకు మంచి ఆదాయం కూడా పొందవచ్చు.
1: అవునా సార్? అయితే చెప్పండి.
3: సరే, మీ సందేహాలు ఏమైతే ఉన్నాయో నన్ను అడగండి, దాన్ని నేను నివృత్తి చేస్తాను.
2: సారు, మామిడిలో ఎరువుల ప్రాముఖ్యత గురించి కొంచెం వివరిస్తారా?
3: రాజుగారు, మొదటగా మనం పండ్ల తోటల్లో లేదా అన్ని ఫలాలతో పోలిస్తే ఈ మామిడిని ఫలరాజు అని అంటాం. సో అలాంటి తోట మీ దగ్గర ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, సాధారణంగా మామిడి కోత అనంతరం మనం కొద్దిగా విశ్రాంతినిస్తాము, తర్వాత కొమ్మ కత్తిరింపులు చేసుకుంటాము, ఆ తర్వాతనే ఎరువులను అందిస్తాము. సో కావున జూలై లేదా ఒకవేళ వేసుకుని పక్షంలో ఆగస్టు కల్లా అయినా సరే సిఫార్సు చేసిన ఎరువులను గనక అందించినట్లయితే కొత్త చిగుళ్లు బాగా పెరిగి ఆ చెట్టు నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో మంచి పూతకు వస్తాయి, తద్వారా మంచి దిగుబడిని కూడా ఇస్తాయి. ఒకవేళ మీరు ఈ టైంలో గనక మనం ఎరువులు సరైన మోతాదులో ఇవ్వనట్టయితే, సరైన ఎరువుల యాజమాన్యాన్ని పాటించినట్లయితే మీకు పూత దశలో గాని మరియు ఈ కాత విషయంలో కూడా దెబ్బతినాల్సి వస్తుంది. కావున మీరు ఖచ్చితంగా సరైన ఎరువుల మోతాదు సరైన సమయంలో వేయడం చాలా ఉత్తమం. అలాగే మొక్క పెరుగుదల విషయంలో గాని, అలాగే మంచి దిగుబడి విషయంలో గాని, నాణ్యత విషయంలో గాని మంచి రిజల్ట్స్ మనం చూడాలన్నా మనం ఇచ్చే పోషకాల పైన ఎంతైనా ఆధారపడి ఉంది. పూత దశలో లేదా కాయదశలోనే ఎరువులపై దృష్టి పెట్టకూడదు. మొదటి నుంచి సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితేనే మామిడి తోటలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఈ ఎరువులు వేసే విషయంలో కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు వివిధ వయసులో ఈ తోటలు ఉంటాయి. ఈ వయసును బట్టి కూడా మనం ఎరువుల యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది.
1: ఏ వయసు చెట్లకి ఎంత ఎరువులు వేయాలి సార్?
3: మామూలుగా తోటలు వివిధ దశల్లో ఉంటాయని చెప్పాను కదా. లేత తోటలు ఉండొచ్చు, ముదురు తోటలు ఉండొచ్చు, అంటే సంవత్సరం తోటలు ఉండొచ్చు, 2 లేదా 3 సంవత్సరాల తోటలు ఉండొచ్చు, అలాగే 10 ఆపై పడిన వయసు గల తోటలు కూడా ఉండవచ్చు. సో వయసును బట్టి మనము ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం వయసున్న తోటలైతే మనం 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం మరియు 100 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాల్సి వస్తుంది. అంటే ఎరువుల మోతాదు గనక చూసుకుంటే 220 గ్రాముల యూరియా, 625 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు 170 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే 2వ సంవత్సరం వయసు గల చెట్లు గానీ తోట గానీ

0: ఉన్నట్లయితే 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులను ఇవ్వవలసి ఉంటుంది. అలాగే 3వ సంవత్సరం ఉందనుకోండి, ఆ చెట్లకి 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల భాస్వరం మరియు 300 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులను ఇవ్వవలసి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ప్రతి సంవత్సరం మనం 100 గ్రాములు పెంచుకుంటూ పోవాలి. ఎప్పటి వరకు పెంచుకుంటూ పోవాలంటే 10వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి సంవత్సరం 100 గ్రాములు నత్రజని గాని భాస్వరం గాని పొటాష్ నిచ్చే ఎరువులను పెంచుకుంటూ పోవాలి. అప్పుడు 10వ సంవత్సరం వచ్చేసరికి ఆ పైన వయసు గల చెట్లకు 1000 గ్రాములు అంటే 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అంటే ఎరువుల రూపంలో చూసుకుంటే 2 కిలోల 200 గ్రాముల యూరియా, 6.5 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో 700 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను అందించాల్సి ఉంటుంది.
1: అలాగే ఎరువులు ఎన్ని దఫాలుగా వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి సారు?
0: ఎరువులను వేసే విషయంలో ఎన్ని దఫాలుగా వేసుకోవాలంటే, అంటే మనకి తోటలు కాపు రాని తోటలు ఉంటాయి, కాపునిచ్చే తోటలు కూడా ఉంటాయి. కాపు రాని తోటలు అంటే మొదటి 3 నుంచి 4 సంవత్సరాల తోటలు తీసుకుంటే అవి కాపునివ్వవు. అంటే మొదటి 3-4 సంవత్సరాలు మనం తోటను బలంగా పెంచడానికి చూసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సిఫార్సు చేసిన ఎరువులను ఒకటే మోతాదులు ఇవ్వకుండా ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి దఫ దఫాలుగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు పోషకాలు మంచిగా సమృద్ధిగా అంది మొక్క బాగా పెరగడానికి వీలవుతుంది. అలాగే కాపునిచ్చే తోటలు ఉన్నాయనుకోండి, 5 సంవత్సరాలు ఆ పై పడిన తోటలు ఉంటే దానికి మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన ఎరువులలో 3/4 వంతు ఎరువులను మొదటగా వేసుకోవాలి. మిగతా ఒక భాగం అంటే 4వ భాగం పిందె ఏర్పడిన తర్వాత కాయ ఎదుగుదల దశలో అంటే ఫిబ్రవరి చివరి వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో వేసుకోవాలి. దీంతో పాటు కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ 13:0:45 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనకు కాయ బాగా పెరిగి మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది.
2: సేంద్రీయ ఎరువుల వాడకం గురించి కొంచెం చెప్తారా సార్?
0: సేంద్రీయ ఎరువులు అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము గత కొన్ని సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు కంటిన్యూస్ గా వాడడం జరుగుతుంది. అలా కంటిన్యూ చేస్తే మీకు సాయిల్ అంటే మట్టి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. అంటే దాంట్లో నివసించే మంచి సూక్ష్మజీవులు చనిపోతున్నాయి, తద్వారా మొక్క పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలు కూడా అందించలేకపోతున్నాయి. ఒకవేళ మీరు రసాయనిక ఎరువులు వాడినా కొంతవరకు దీంతో పాటు సేంద్రీయ ఎరువులు వాడాలి. అది కూడా మనం చెట్టు వయసును బట్టి కూడా చూసుకోవాలి. ఏ వయసుకి ఎంత వాడాలి అంటే మొదటి 2 సంవత్సరాలు ఉందనుకోండి, వాటికి 5 కిలోల పశువుల ఎరువు వాడుకోవచ్చు. 3వ సంవత్సరం 10 కిలోల పశువుల ఎరువు, 4వ సంవత్సరం 15, అలాగే 5వ సంవత్సరం 20 కిలోల వరకు పశువుల ఎరువు వాడచ్చు. ఒకవేళ 10 సంవత్సరాలు ఆపబడిన తోటలు ఉన్నట్లయితే 50 కిలోల పశువుల ఎరువు కూడా వాడుకోవచ్చు. అంటే ఇది వాడేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రసాయనిక ఎరువులతో పాటు ఇది మనం చెట్టు పాదుల్లో వేసుకుని మట్టితో కప్పివేయాలి. ఇలా వాడడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, అలాగే మొక్కకు సూక్ష్మ పోషకాలు కూడా అందించడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు సేంద్రియ ఎరువులు అన్నారు కాబట్టి మనకి వివిధ రకాల సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. మనకి ఏది అందుబాటులో ఉంటే వర్మి కంపోస్ట్ అందుబాటులో ఉంటే వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు ఏదైనా వాడుకోవచ్చు. దీంతో పాటు మనకు పచ్చి రొట్టె ఎరువులు కూడా వేసుకుంటే నేలకి మంచిది, అలాగే తోటకు కూడా మంచిది. అంటే వర్షాకాలం మొదట్లో ఈ పచ్చి రొట్టె పైర్లను వేసుకుని 40 నుంచి 45 రోజుల్లో అవి పూత దశకు వస్తాయి. సో ఆ టైంలో ఆ పూత దశ రాకన్నా ముందే దాన్ని భూమిలో కలియదున్నాలి. అలా చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది, కలుపు సమస్య కూడా ఉండదు, సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందుతాయి. వీటితో పాటు మనకు జీవన ఎరువులు కూడా వాడుకోవచ్చు. జీవన ఎరువులు అనగా దాంట్లో సూక్ష్మజీవుల సంఖ్య ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే అవి కూడా వివిధ రకాలు ఉంటాయి. నత్రజని స్థిరీకరించేవి ఉంటాయి, ఫాస్ఫరాన్ని కరిగించే సూక్ష్మజీవులు ఉంటాయి, పొటాష్ని కరిగించే సూక్ష్మజీవులు కూడా ఎరువుల రూపంలో అందుబాటులో ఉంటాయి. వీటిని అజిటోబ్యాక్టర్ అంటే నత్రజని స్థిరీకరించేవి, ఫాస్ఫరస్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని అందించేవి, అలాగే పొటాష్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ని అందించేవి. ఈ వివిధ రకాలైన సూక్ష్మజీవుల ఎరువులను మనం ప్రతి చెట్టుకు 30 నుంచి 40 గ్రాములు 50 కిలోల పశువుల ఎరువులతో కలిపి వేసుకుంటే నత్రజని మరియు భాస్వరం అలాగే పొటాషియం మొక్కకు మంచిగా అందడం జరుగుతుంది. ఇవి వేసుకోవడం వల్ల రసాయనిక ఎరువుల వాడకం కూడా కొంతవరకు మనము తగ్గించవచ్చు.
1: అలాగే నత్రజని, భాస్వరం మరియు పొటాష్తో పాటు ఇంకా ఏ పోషకాలు మామిడికి అవసరమో కొంచెం వివరిస్తారా?
0: ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం అనేవి మనకు ప్రధాన పోషకాలు. వీటితో పాటు మనకు ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం కానీ, సూక్ష్మ పోషకాలైన ఐరన్, జింక్,

0: మ్యాంగనీసు, బోరాను ఇవి కూడా మొక్కకు ఎంతో అవసరం. అంటే ఎక్కువ మట్టుకు మామిడి తోటల్లో సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ కానీ, జింక్ కానీ, బోరాన్ లోపం ఎక్కువగా కనపడుతుంది. వీటిని మనం ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది.
1: మామిడిలో జింక్ లోపం ఎలా గుర్తించాలి సారు? మరి దాన్ని ఎలా నివారించుకోవాలి?
0: జింక్ అనేది ప్రధాన లోపంగా మామిడి తోటల్లో మనం చూస్తూ ఉంటాము. జింక్ లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల మొక్కలు సరిగ్గా పెరగవు. ఆకులు అనేవి చిన్నవిగా మారి సన్నగా అయిపోయి ముడుచుకొని పోయి ఉంటాయి. ఈ విధంగా మీరు గుర్తుపట్టవచ్చు అది జింక్ లోపమా కాదా అనేది లక్షణాలను బట్టి గుర్తుపట్టవచ్చు. దీనివల్ల కాయ పెరుగుదల కానీ, దిగుబడి కానీ, అలాగే నాణ్యత కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దీన్ని ఎలా నివారించాలంటే 5 గ్రాముల జింక్ సల్ఫేటు మరియు 10 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కొత్త చిగుర్లు వచ్చేటప్పుడు పిచికారీ చేసుకోవాలి. లేదా 150 గ్రాములు జింక్ సల్ఫేటు మొక్క మొదల్లో జూన్ జులై నెలల్లో వేసుకుంటే జింక్ లోపాన్ని నివారించవచ్చు.
2: అలాగే మామిడి పంటల్లో ఇనుము లోపం ఎలా గుర్తించాలి సారు, మరియు దాన్ని ఎలా నివారించాలి?
0: ఇనుము ధాతు లోపం అనేది సాధారణంగా మనకు సున్నపు నేలల్లో ఎక్కువగా చూస్తాం. ఈ లోపం వల్ల ఆకుల ఈనెల మధ్యలో పసుపు రంగుకు మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోపం తీవ్రమైనట్టయితే ఆకులు పైనుండి కింది వరకు ఎండిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ లోపాలు ఉన్నట్లయితే మీరు దీన్ని ఇనుము లోపంగా గుర్తుంచుకోవాలి. దీన్ని నివారణ ఎలా చేపట్టాలంటే 2.5 గ్రాముల అన్నబేది అంటే ఐరన్ సల్ఫేట్ 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కొత్త చిగుర్లు వచ్చేటప్పుడు ఆకులు బాగా తడిసేటట్టు పిచికారీ చేస్తే ఈ లోపాన్ని సమగ్రంగా మనం నివారించవచ్చు.
1: బోరాన్ లోపం ఎలా గుర్తించాలి సారు? మరి దాన్ని ఎలా నివారించాలి?
0: బోరాన్ లోపం వస్తే ఆకులు అనేవి పొట్టిగా మారిపోతాయి. అలాగే ఆకుల కొనలు నొక్కుపోయినట్లుగా తయారవుతాయి. ఒక్కొక్కసారి లేత ఆకులు ఎండిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం. కాయ దశలో అయితే కాయల పైన పగుళ్లు ఏర్పడతాయి. ఇటువంటి లక్షణం ఏదైనా కనబడితే దాన్ని మనం బోరాన్ లోపంగా గుర్తించవచ్చు. ఈ లోపాన్ని మనం వెంటనే నివారించాలి అంటే ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్ పౌడర్ను చెట్టు చుట్టూ పాదులో వేసుకుని మట్టితో కప్పివేయాలి.
2: అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి కూడా కొంచెం వివరించండి సారు.
0: నీటి యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లయితే వివిధ దశల్లో దశను బట్టి మనం చూసుకోవాలి. దీంట్లో పూతకు 2 నెలల ముందు అంటే అక్టోబర్ నెలలో నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురి చేయాలి. దీనివల్ల చెట్లు త్వరగా మరియు ఒకే మారు పూతకు వస్తాయి. అలాగే పూ మొగ్గలు పెరుగు దశ ఉన్నట్లయితే తేలికపాటి తడి ఇచ్చినట్లయితే త్వరగా పిందె కూడా కడుతుంది. పిందెలు బఠానీ మరియు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇచ్చినట్లయితే కాయ పరిమాణం కూడా పెరుగుతుంది. కాయ కోతకు 10 నుంచి 15 రోజుల ముందు నీరు పెట్టడం నిలిపివేసినట్లయితే కాయ నాణ్యత పెరుగుతుంది.
1: డ్రిప్ ద్వారా అయితే ఎంత నీటిని ఇవ్వాలి సారు?
0: డ్రిప్ నీటి పారుదల పద్ధతి కొత్తగా నాటిన తోటలకైనా, కాపు కాసే తోటలకైనా అనుకూలమైనది. ఈ పద్ధతిలో నీరు వృధా కాదు. మామూలు నీటిపారుదల పద్ధతిలో పారించే విస్తీర్ణం కన్నా 3 లేక 4 రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని పారించవచ్చు. ఈ పద్ధతి వలన వాడకంలో పొదుపు జరిగి చెట్లు బాగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.
1: ఇంతవరకు మాకు మామిడి తోటల్లో సమగ్ర ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి ఎంతో వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు సారు.
2: ధన్యవాదాలు సారు.
0: నేను చెప్పిన విషయాలు మీరు సరిగ్గా గుర్తుపెట్టుకొని ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం పాటించినట్లయితే మీకు మంచి దిగుబడులు, మీరు ఆశించిన దానికంటే మంచి దిగుబడులు కూడా మీరు పొందవచ్చు. మీకు తదుపరి ఫ్యూచర్లో కూడా ఏ సందేహం వచ్చినా ఫల పరిశోధన స్థానం నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది. అలాగే మా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి కూడా పూర్తి సహకారం మీకు ఉంటుంది. ధన్యవాదాలు.
3: ఇప్పటి వరకు మనం మామిడి తోటల్లో సమగ్ర ఎరువులు మరియు నీటి యాజమాన్యం అనే అంశం గురించి చర్చించాం. వచ్చే వారం రైతులకు ఉపయోగపడే మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.

0: ఇంతవరకు తోటు ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు కుందేళ్ల పెంపకం ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించే వివరాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వాతి. నేను హైదరాబాద్లోని వెటనరీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు నేను కుందేళ్ల పెంపకం మరియు ప్రయోజనాల గురించి చెప్తున్నాను. ముందుగా కుందేళ్ల పెంపకంలో ఉపయోగాలు ఏమున్నాయంటే, ఇది గొర్రెలు, మేకలు, గేదెలతో పోలిస్తే మనకి తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేలు పుట్టిన తర్వాత 5 నుంచి 6 మాసాల వయస్సుకి లైంగిక పరిపక్వత చెంది సాలీనా 5 సార్లు ఈని 30 నుంచి 40 పిల్లల్ని ఇస్తాయి. కుందేళ్లలో ప్రాణాంతకమైన వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల వ్యాధులు సోకడం చాలా తక్కువ. మరణాల రేటు కూడా తక్కువ. టీకాలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. కోళ్ల ఫారము, డైరీ ఫారంలతో పోల్చుకుంటే మందుల ఖర్చు కూడా చాలా తక్కువ. పోషణ విషయానికి వస్తే 1 కిలో దానా సుమారుగా 35 రూపాయలు ఉంటుంది. ఇది ఒక కుందేలుకి 10 రోజుల వరకు సరిపోతుంది. రోజుకి ఒక కుందేలు 100 నుంచి 150 గ్రాముల దానా వరకు తింటుంది. దానా ఇవ్వలేకుండా మనం క్యారెట్, క్యాబేజీ ఆకులు, గరికగడ్డి, స్టైలో, బర్సీమ్, లూసర్న్ ఇలాంటి గ్రాసాలను కూడా ఇచ్చి కుందేలని పెంచుకోవచ్చు. ఈ ఆకులను వాడి దానా ఖర్చును బాగా తగ్గించవచ్చు. కుందేళ్ల మాంసంలో మాంసకృత్తులు అంటే ఫ్యాట్స్ 21 నుంచి 22% మాత్రమే ఉంటాయి. ఇది కోళ్ల మాంసము, గొర్రెల మాంసంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకని ఇది చిన్నవారికి, ముసలివారికి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చాలా సులభంగా జీర్ణమవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులు 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి యాజమాన్యం, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంచుకోవడం మేలు. కుందేళ్ల వసతికి గాను షెడ్ల నిర్మాణం, కేజెస్ తయారీ మొదలైన వాటిని ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చు అయినా కూడా దీర్ఘకాలికంగా అవి ఉంటాయి కాబట్టి తర్వాత యాజమాన్య ఖర్చులు మాత్రమే ఉంటాయి. తర్వాత కుందేళ్లలో మాంసోత్పత్తికి అనువైన జాతులు ఏమిటంటే గ్రే జెయింట్, ఫ్లెమిష్ జెయింట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియన్ వైట్ ఇవన్నింటినీ మన దేశంలో 1960 నుంచి దిగుబడి చేసుకొని పెంచుతున్నారు. బ్రీడర్ కుందేళ్లు సుమారు 3 నుంచి 6 కేజీల బరువు వరకు ఉంటాయి. వీటి జీవితకాలం 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. సాలీనా 5 నుంచి 6 సార్లు ఈనుతాయి. ఒక ఈతలో మనకి 5 నుంచి 12 పిల్లల వరకు వస్తాయి. తర్వాత వసతి సౌకర్యం. కుందేళ్ల యాజమాన్యంలో కేజీ పద్ధతిలో సులువుగా ఉంటుంది. ప్రతి ఆడ కుందేలుకి 2.5 ఫీట్ల పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు. అదే మగ కుందేలుకైతే 1.5 ఫీట్ పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు పరిమాణం ఉండే కేజీలు సరిపోతాయి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించరాదు. ఎండాకాలంలో చూరుపైన వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు కట్టాలి. చలికాలంలో ఈదురుగాలు రాకుండా గోనె సంచులు షెడ్ చుట్టూ కట్టాలి. కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లన్నీ నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేళ్లు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. తర్వాత 5 నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలుని మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలుని మగ కుందేలు కేజీలోకి సుమారు 6 నుంచి 8 గంటలు ఉంచితే సంయోగ క్రియ పూర్తవుతుంది. ఆడ కుందేళ్లలో అండం విడుదలకు మగ కుందేళ్లతో సంపర్కం అయిన 4 నుంచి 6 గంటల్లో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. చూడికాలం 28 నుంచి 30 రోజులు. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7 రోజుల నుంచి ఎప్పుడైనా మగ దానితో జత కట్టించవచ్చు. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. ఆడకుందేలు కేజీలో ఈనడానికి 2 నుంచి 4 రోజుల ముందే కట్టెతో చేసిన నెస్ట్ బాక్స్ ని అమర్చాలి. నెస్ట్ బాక్స్ లో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడకుందేలు తన దేహం నుంచి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడకుందేలు రాత్రి సమయంలో గాని తెల్లవారుజాములో గాని బోన్లో దూరి 15 నుంచి 16 నిమిషాలలో ఈనుతుంది. ఒకసారి 5 నుంచి 12 పిల్లల వరకు ఈనుతుంది. పిల్లలు కేజ్ నుంచి వెలుపలకు రాకుండా నెస్ట్ బాక్స్ లోనే ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడ దానా, నీరు ఉండాలి. ఆడకుందేలు దినంలో ఒకసారి బోన్లో దూరి పాలిస్తుంది. ఆడకుందేలుకి 8 చందులే ఉంటాయి. కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలతో పాలు పట్టించాలి. పుట్టిన పిల్లలు 30 నుంచి 50 గ్రాముల బరువు ఉంటాయి. 10 నుంచి 15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. పుట్టినప్పటి నుంచి

20 రోజుల వరకు పుట్టిన పిల్లలకి తల్లిపాలే ఆహారం. ఆ తర్వాత తల్లికి ఏదైతే దాణా ఇస్తామో అవి మెల్లగా పిల్లలు అలవాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గడ్డిని దానాను తింటూ ఉంటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయవచ్చు. ఆ 4 వారాల సమయం పూర్తయ్యేసరికి పిల్లలు దానాను తినడం అలవాటు చేసుకుంటాయి. తర్వాత పిల్లల్ని తల్లి నుంచి వేరు చేశాక మళ్ళీ తల్లిని మగ కుందేలతో జత కట్టించవచ్చు. తర్వాత ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు ఇవి చిన్న పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది. అందుకని వాటి నుంచి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4 నుంచి 5 నెలల్లో సుమారున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవచ్చు. ఒక మగ కుందేలుకి 5 నుంచి 6 ఆడ కుందేళ్లను దాటించడానికి వాడుకోవచ్చు. కుందేళ్ల దాణా మిశ్రమం లూసన్, బర్సీమ్ వంటి పచ్చిమేతలే కాకుండా కుందేళ్లకి దాణా కూడా అవసరం. 1 క్వింటాల్ దాణా మిశ్రమానికి 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశనగ చెక్క, 25 కిలోల తౌడు మరియు 3 కేజీల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఫీడ్ మిల్లులో వేసి పట్టుకొని మెత్తగా అయ్యాక వాటిని ప్రతిరోజు మనము కుందేళ్ళకి ఇవ్వాలి. తర్వాత షెడ్ పరిశుభ్రత. షెడ్ పరిశుభ్రంగా ఉంటేనే మనకి అనారోగ్యము, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి షెడ్లో ఉండే మలమూత్రాలను రోజూ కడుగు వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినాయిల్తో చల్లాలి. కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను, బూజును నెలకొకసారైనా బర్నర్తో కాల్చాలి. కేజీలో అమర్చిన దాణా, నీళ్ల కుండలను 6 నెలలకోసారైనా శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేయాలి. నెస్ట్ బాక్స్లో ఈనిన ప్రతిసారి డెటాల్తో కానీ సోడియం హైడ్రాక్సైడ్తో కానీ శుభ్రం చేసి ఎండబెట్టాలి. చెవి లోపల పేరుకపోయిన జిడ్డును స్పిరిట్తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సినాల్ అనే మిశ్రమాన్ని పశువైద్యుడి సలహా మేరకు వాడాలి. చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు ఆస్కాబియల్ లోషన్ చర్మంపై రాయడం కానీ, ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ని చర్మం కింద సుదితో ఇవ్వడం కానీ చేయవచ్చు. పెరిగిన గోళ్ళు, దంతాలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. 1 సంవత్సరంలో బాగా బరువు కలిగిన ఒక మగ, ఒక ఆడ కిందేల్ని విత్తనానికి ఎంపిక చేసుకుని మిగతావి అమ్ముకోవచ్చు. మెడలు వంకర తిరగడం, పిల్లల్ని తినే కుందేళ్లు, పక్షవాతం, దొడ్డికాళ్ళున్న కుందేళ్లని ఏరివేయాలి. వీటిని ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే పిల్లలకు కూడా జన్యుపరమైన వ్యాధులు రావచ్చు. కాబట్టి వీటిని బ్రీడింగ్ కి వాడకపోతే చాలా మంచిది. ప్రతి 2-3 సంవత్సరాలకు బ్రీడింగ్ కి వాడే మగ కుందేళ్లని, ఆడ కుందేళ్లని వేరే ఫారం నుంచి తెచ్చుకున్నట్టయితే ఇటువంటి జన్యు సంబంధిత వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఎండాకాలంలో నీటి తొట్టల్లో ఎప్పుడు నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూడాలి. లేకపోతే ఆడకుందేళ్లు పిల్లల్ని తినే ప్రమాదం ఉంటుంది. తర్వాత అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వీటి వల్ల కుందేళ్లు భయానికి లోనై మెడలు వంకరపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కుందేలు షెడ్ని రోడ్డుకి దూరంగా పెంచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కుందేళ్ల పెంపకం చాలా ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుంది. కుందేళ్ల పరిశోధనలో శిక్షణా కార్యక్రమం కావాలంటే హైదరాబాద్లోని వెటనరీ కాలేజ్లో కుందేళ్ల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు తరచుగా మేము నిర్వహిస్తూ ఉంటాము. వీటి గురించి ఏదైనా సలహాలు, సూచనలు కావలిస్తే ఈ చెప్పే నెంబర్కి కాల్ చేయవచ్చు. 8244731059 8247310599 ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే కుందేళ్ల పెంపకం గురించి మీకు మరిన్ని సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కుందేళ్ల పెంపకం ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం, ఈ అంశం గురించి అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత

0: ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీఫ్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
1: నమస్కారం సార్.
0: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
1: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
0: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
1: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా, లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
1: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్ని

0: కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ

0: మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటీ రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటీ సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు

0: ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా

అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మా స్వీయ పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకం కింద దరఖాస్తుల రెండో విడత ప్రక్రియను ఫార్మాసిటికల్ శాఖ ప్రకటించింది. 5,000 కోట్ల రూపాయల ఆర్థిక కేటాయింపులతో కూడిన ఈ పథకం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, బహుళజాతి సంస్థలకు మద్దతుగా నిలుస్తుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండటం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్ధతులతో అన్వేషణలను వేగవంతం చేయాలని సూచించారు. నేరాలపై లోతైన విశ్లేషణతోనే కట్టడి సాధ్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈరోజు డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నేరాల దర్యాప్తులో వృత్తి నైపుణ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు రేపు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటించారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hvd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి తులసి చిత్రం నుండి వేణు సునీత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 118 0018 0018 7800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:10 కావస్తుంది. ఇప్పుడు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పుడు వినండి అరవింద సమేత చిత్రం నుండి దిలీర్ మెహందీ, అంజనా సౌమ్య పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి వీరా చిత్రం నుండి మురళీధర్ గంగా పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి, అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు.

ఇప్పుడు వినండి జీవనరాగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

ఇప్పుడు వినండి భలే తమ్ముడు చిత్రం నుండి మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

ఇప్పుడు వినండి రక్త సంబంధం చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాట, రచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల.

ఇప్పుడు వినండి గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన పింగాళి, సంగీతం ఘంటసాల.

ఇప్పుడు వినండి పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఇప్పుడు వినండి బంగారు బాబు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినండి జస్టిస్ చౌదరిన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO, and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's industrial output growth as measured by the Index of Industrial Production IIP expanded by 6.7% in July this year on an annual basis. The data, July data indicates that industrial activity continued to expand at a healthy pace, although the pace of growth moderated from the revised June level. The government has said that there is no shortage of sugar in the country and all necessary measures will be taken for adequate availability of sugar at reasonable prices. The Consumer Affairs Ministry said that ex-mill sugar prices have declined by around 20% in recent days, while retail sugar prices have also started coming down. And India's Vellavan Salthil Kumar will take on Hungary's Balázs Farkas in the final of the PSA Budapest Squash Open tonight. Vellavan stormed into the title clash with a thrilling 3-2 victory over compatriot Vichot Rani in the semi-finals last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో ఉద్యోగం ఈ అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రపాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు యోగా ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ తేలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షేక్ చిన్నా మౌలానా గారిచే నాదస్వర వాద్యం. 12:10 యువవాణి ఆంగ్లంలో. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో హద్దులు ఈ అంశం గురించి శ్రీమతి పి భారతీ కృష్ణ గారి కథానిక. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో మదీనాగూడలోని కళ్ళం అంజిరెడ్డి విద్యాలయ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణ్ ఒగ్గు కథ 1వ భాగం శ్రీ ఈరు రాజమల్లివారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జాతీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 738 kHz డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.